హలో సార్, ఇప్పుడు సమయము 5:36:53. దిస్ ఈస్ పేర్ మై టెస్ట్ సార్. సమయము 5:37:04. 5, 6, 7.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్జ్ పై అన్లాక్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 22వ రోజు 2026 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 59 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: జీవరాశులన్నిటికీ జలమే జీవాధారం. మనిషి యొక్క శరీరంలో 60% నీరు ఉంటుందని, అది తగ్గిపోవటమంటే అనారోగ్యం పెరిగిపోవటమేనని శరీరశాస్త్రం చెప్తుంది. అసలు భూగోళంపై 70% నీరే ఉంటుంది కదా. అంటే భూవాతావరణ సమతుల్యత నీటిపై ఆధారపడి ఉంటుంది అని అర్థం. నీరు లేని చోట జీవులకు మనుగడ అసాధ్యం. నీటి వనరుల సమీపంలోనే మానవ నాగరిక అభివృద్ధి సాధ్యం. ప్రపంచ జాతులన్నీ నీటి సమృద్ధితోనే వృద్ధి చెందాయి. అవును ప్రియ రేడియో శ్రోతలారా, ప్రభునామంలో మీకు నా శుభాభివందనలు. అవును, జల సంపద వలన ధన సంపద, ఆయురారోగ్య సంపద పెరుగుతాయి. ఇక్కడ నీరు అనగానే రెండు రకాలు. మొదటిది అత్యధికంగా విస్తరిస్తున్న సముద్రపు ఉప్పు నీరు, రెండవది త్వరగా తగ్గిపోతున్న మంచినీరు, అంటే నదులు, కాలువలు, సరస్సుల్లోని, చెరువులు, కుంటలలోని మంచినీరు. రాబోయే కాలంలో యుద్ధాలు రాజ్యాధికారం కోసం కాక నీటి వనరులపై అధికారం కోసం జరుగుతాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. త్రాగే నీటిని బట్టి శరీరారోగ్యం, అంటే సమాజారోగ్యం, అంటే రాష్ట్ర దేశ ప్రజల ఆరోగ్యం ఉంటుంది. ప్రజలు బలంగా ఉంటారు అనుకుంటే జలం ద్వారా బలం పొందుతాము. మన ప్రాణాధార నీటి గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందో, ఎలా పోల్చిందో చూద్దాం. వాక్యమనే ఉదకము అనగా దైవవాక్యమనే జలముతో స్నానం చేసి పవిత్రులమవ్వాలని అపోస్టులైన పౌలు గారు ఎఫ్ఎస్సి పట్టణ సంఘానికి సందేశమిచ్చారు. ఇంకా నీటిని దానికున్న శుద్ధి చేసే గుణం వల్ల పరిశుద్ధాత్మకు సూచనగా సాదృశ్యంగా వాడారు. పరిశుద్ధాత్మను పావురంతో, అగ్నితో, వెలుగుతో, బలమైన గాలితో మరియు శాంతికరమైన జలములతో పోల్చారు. దేవుని సృష్టిలోని పంచభూతములు, ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, వీటిలో ఒకటైన నీరు, నీరులాగా పరిశుద్ధాత్ముడు శరీరంలో, మన దేహంలో నివాసం చేయాలి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జీవమిచ్చు ఆత్మ, జ్ఞాన వివేకములనిచ్చు ఆత్మ దేహంలోని ప్రతి సజీవ కణములో నివసించాలి. మన ఆత్మలో అభిషేకం వలె, మన మనసులో సమాధానం వలె, శరీరంలో సమృద్ధి జీవము వలె శుద్ధాత్ముడు మనలో నివసించాలి. మన ఆలోచనలను, మాటలను, మన క్రియలను ఆయన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు మంటి ఘటములో

0: దైవిక మహిమైశ్వర్యము పోయబడుతుంది. దావీదుగారు చెప్పినట్లు మన హృదయమనే గిన్నె నిండి పొర్లుతుంది సంతోషముతో. నీరు త్రాగిన వారి దాహం తీరినట్లే పరిశుద్ధాత్మ దేవుడు దైవ సంబంధం కొరకు మన ఆత్మకున్న దాహార్తిని తీరుస్తారు. మానవులంతా ఆత్మజీవులు, ప్రాణాత్మ శరీరముల కలయికతో దేవుని చేత సృజించబడ్డారు. కాబట్టి దేవుని కొరకే తీరని తృష్ణ మనలో ఉంటుంది. శీతల పానీయాలు ఎన్ని తాగినా నీటి కొరకైన ఆశ నాలుకకు ఉన్నట్లే భోగభాగ్యాలు ఎన్నున్నా ఆశ తీరక దైవిక సహవాసం మన ఆత్మ కోరుకుంటుంది. పర్యావరణ పరిరక్షణ లేక మంచి స్వచ్ఛమైన నీరు కరువైనట్లు, పవిత్ర జీవిత విధాన పరిరక్షణ లేక దైవ సహవాసం నరులకు కరువవుతుంది. మంచినీటి నదులను కాలుష్యం నుండి కాపాడుకున్నట్లే మన మనసుకు ఇహలోక మాలిన్యం అంటకుండా భద్రపరుచుకోవాలి. అది కూడా దైవవాక్యం ద్వారానే. దాహముగొన్నవారలారా, నా ఎద్దకు వచ్చి దాహం తీర్చుకొనండి. రూపాయలు చెల్లించకుండా ఉచితముగా జీవజలములు త్రాగమని ప్రభువైన యేసు పిలుస్తున్నారు. అవి త్రాగిన వారి కడుపులో జీవపు జల యూటలు పారును. కనుక నీరు భౌతిక జీవమిస్తుంది. శ్రోతలారా, దేవుని ఆత్మ జీవ జలమవుతుంది. వాటిని స్వీకరించి ధన్యులమవుదాం. ఆమేన్.
1: సూక్తి సుధ మీరెంతవరకు విన్నారు? సమర్పణ శ్రీమతి పి ప్రియదర్శిని. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
2: This is Akashvani, the news read by Renu Gataria. Today is the second and final day of the BRICS summit. The two-day summit began yesterday at Bharat Mandapam in New Delhi. The BRICS nations adopted the New Delhi Declaration 2026 on the first day of the summit itself. The BRICS nations reiterated their commitment to the peaceful resolution of international disputes through dialogue, consultation and diplomacy. The leaders also expressed their concern over the continued escalation of tensions in West Asia and called for exercising maximum restraint as well as avoiding actions that could further aggravate the situation. They also strongly condemned the terrorist attack in Jammu and Kashmir on 22nd April last year in the strongest terms and reaffirmed their commitment to combating terrorism in all its forms and manifestations. India is organizing the summit for the fourth time. Prime Minister Narendra Modi said in his closing remarks after adoption of the declaration that it provides a clear direction for the shared resolve of the member countries. He added that it is now their shared responsibility to translate these resolutions into tangible results.
3: बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
2: Prime Minister Narendra Modi and President of China Xi Jinping have reaffirmed that India and China should take a strategic and long-term perspective of their ties and differences should not become disputes. During their bilateral meeting on the sidelines of BRICS summit yesterday, the two leaders welcomed the steady progress in India-China bilateral relations since their last meeting in Tianjin in August last year. The two leaders agreed that both sides must continue to expand common ground on regional and global issues and in addressing challenges. Earlier in the day, Prime Minister Modi held a series of bilateral meetings with leaders of BRICS countries. Prime Minister Modi met his Ethiopian counterpart Dr. Abiy Ahmed Ali, Malaysian counterpart Anwar Ibrahim and Vietnamese counterpart Lee Min Hung. Mr. Modi also held talks with Abu Dhabi Crown Prince Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan. Union Home Minister Amit Shah began a three-day visit to Mumbai yesterday, during which he will visit the Asiatic Society of Mumbai and attend the 6th

మన రాష్ట్ర రైతాంగానికి వివిధ పంటల్లో ఈ సమయంలో చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా వరి పంటను మనం చూసుకున్నట్లయితే చౌడు భూముల్లోనూ ఇంకా మురుగునీరు బయటకు పోవటానికి వీలు లేని భూముల్లో అడుగు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడినప్పుడు జింకు లోపంగా గుర్తించి జింకు సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కలుపు ఉధృతి పెరగకుండా సకాలంలో కలుపు నివారణ అనేది చేపట్టుకోవాలి. విత్తిన వెంటనే లేదంటే నాటిన 15 నుండి 20 రోజులప్పుడు ఎకరానికి బిస్పైర్బ్యాక్ సోడియం 10% ఎస్ఎల్ 100 మిల్లీలీటర్లు లేదంటే ట్రైఫోమోనాన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫురాన్ 30% డబ్ల్యూజీ 90 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా గడ్డిజాతి ఇంకా వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కేవలం గడ్డిజాతి కలుపు ఎక్కువగా గనుక ఉంటే సైహలోపాపి బ్యూటైల్ 10% ద్రావకం 400 మిల్లీలీటర్లు లేదా ఫెనాక్సా ప్రోప్ పి ఇథైల్ 6.9% ఈసీ 350 మిల్లీలీటర్లు 1 ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. విత్తిన వెంటనే లేదంటే నాటిన 25 నుండి 30 రోజులప్పుడు మెటాసల్ఫురాన్ మిథైల్ దీంతోపాటు క్లోరోమ్యూరాన్ ఇథైల్ 20% డబ్ల్యూపి 8 గ్రాములు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకులున్నటువంటి కలుపు మొక్కలైతే ఎకరాకి 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పత్తి పంట విషయానికి వస్తే పత్తిలో కలుపు నివారణ కోసం పంట మొదటి 60 రోజుల్లో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దశలో కలుపు మొక్కలు నీటి కోసం ఇంకా పోషకాల కోసం ప్రతి పంటతో పోటీ పడతాయి. ఈ కలుపు నివారణ కోసం విత్తిన వెంటనే లేదంటే 48 గంటలలోపు ఎకరాకి పిండి మిథాయిన్ 30% ఈసీ 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రతి మొలకెత్తిన తర్వాత గడ్డిజాతి ఇంకా వెడల్పాటి ఆకుల కలుపు నివారణ కోసమైతే ఎకరాకి ఫిజిలోపాప్ ఇథైల్ 5% ఇసి 400 మిల్లీలీటర్లు దీంతోపాటు పైరిథయోబ్యాక్ సోడియం 10% ఈసి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 25 నుండి 30 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఇక అపరాల పంటల విషయానికి వస్తే అపరాల్లో కంది పైరును నీటి వస్తువు ఉన్నటువంటి ప్రాంతాల్లో

సెప్టెంబర్ నెలలో సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అనువైనటువంటి రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కందిలో ఎల్ఆర్జి 105/52, 133/33, టీఆర్జి 59, ఐసీపీఎల్ 85/063, దీన్ని లక్ష్మి అంటారు. ఈ రకం ఐసీపీ 88/63, దీన్ని మారుతి అంటారు. ఐసీపీఎల్ 87/119, దీన్ని ఆశ అంటారు. ఈ రకాలన్నీ కూడా మన ప్రాంతంలో ఇప్పుడు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక విత్తే దూరం విషయానికి వస్తే భూ స్వభావాన్ని బట్టి 60x20 సెంటీమీటర్ల దూరంలో కానీ, 90x20 సెంటీమీటర్ల దూరంలో కానీ, 120x20 సెంటీమీటర్ల దూరంలో కానీ విత్తుకోవాలి. అంటే మొక్కల మధ్య దూరం, మొక్కల్లో వరుసల మధ్య దూరం చూసుకొని విత్తుకుంటూ ఉండాలి. ఎరువుల విషయానికి వస్తే హెక్టార్కు నత్రజని 20 కిలోలు అంటే 43 కిలోల యూరియా రూపంలోను, భాస్వరం 50 కిలోలు అంటే 313 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను ఆఖరి దిక్కులో వేసి కలయదున్నుకోవాలి. సూటి ఎరువులైనటువంటి యూరియా ఇంకా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వాడుకోవాలి. ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే ఎల్నీనో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షపాతం తక్కువ ఉన్న చోట్ల పంట నష్టపోకుండా పంట సున్నిత దశల్లో నీటి తళ్ళను తప్పనిసరిగా ఇవ్వాలి. బోధులు కాలువల పద్ధతిలో పంట వేసిన చోట సాగునీటి లభ్యత తక్కువగా కనుక ఉంటే, లేదంటే జీవితాళ్ళు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించుకోవచ్చు. ఇక సజ్జ పంట విషయానికి వస్తే జూన్ నెలలో విత్తిన సజ్జ పంట కోత దశలో ఉంటుంది. గింజ గట్టి పడినప్పుడు కంకులను కోసి బాగా ఎండబెట్టి గింజలను నిల్వ చేసుకోవాలి. ఆలస్యంగా విత్తినటువంటి పంటల్లో తేనెబంక తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం కాపరాక్సిక్లోరైడ్ 50% WP 2.5 గ్రాములు మందును లీటర్ నీటిలో కలిపి పూత దశ నుండి వారం వ్యవధిలో 3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే జింకు లోపించినటువంటి పైరు ఆకులు చిన్నవిగా ఉండి గుబురుగా కనిపిస్తాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోతుంది. ఈ లోపాన్ని సవరించుకోవటానికి ఎకరాకు 400 గ్రాముల జింకు సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో ఎక్కువ తేమ ఉన్నప్పుడు లేత ఆకులు పసుపచ్చగా మారి తర్వాత తెలుపు రంగుకు మారతాయి. దీన్ని సవరించుకోవటానికి ఎకరాకి 1 కిలో అన్నబేది, దీంతోపాటు 200 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. బోరాన్ లోపాన్ని సవరించుకోవడానికి విత్తేటప్పుడు ఎకరాకి 2 కిలోల బోరాక్స్ను వేసుకోవాలి. పైరు 40 రోజులప్పుడు 60 రోజులప్పుడు సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడు పంట విషయానికి వస్తే పూత మొదటి దశలో లేదా మొగ్గ దశలో ఒకసారి నీటి తళ్ళు అందించాలి. పంట 50 రోజులప్పుడు నత్రజని ఎరువును యూరియా రూపంలో 13 కిలోలు వేసుకోవాలి. ఆముదం పంట విషయానికి వస్తే ఎల్నిలో పరిస్థితులను అధిగమించే విధంగా వాతావరణ సూచనలను అనుసరిస్తూ పంటల సాగు యాజమాన్యంలో మార్పు చేసుకోవాలి. వర్షాధారిత మెట్ట సాగులో ఉన్న ఆముదం పంటకు నీటి సదుపాయం ఉన్న చోట రక్షక నీటి తళ్ళు ఇవ్వాలి. పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే 3 పందుములు 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పంటను బెట్ట పరిస్థితి నుండి 15 నుండి 20 రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఈ కాలంలో దాసరి పురుగు లేదా నామాల పురుగు ఇంకా పొగాకు లద్దె పురుగులు ఈ ఆముదం పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి పురుగులు గనక ఆశించినట్లయితే వాటి నివారణ కోసం ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు, లేదంటే నోవల్యూరాన్ 1 మిల్లీలీటరు, లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మెట్ట వ్యవసాయం విషయానికి వస్తే కంది ఆముదం పంటల్లో ఒత్తుగా ఉన్న మొక్కలను పల్సం చేసుకోవాలి. కంది పంటలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు, ఆముదంలో అయితే 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు పాటించుకోవాలి. అంతర సేద్యం ద్వారా కలుపును నివారించుకోవాలని తెలియచేస్తున్నారు. రైతులు వారికున్న సందేహాలను నివృత్తి చేసుకోవటం కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుల కాల్ సెంటర్ ఉచిత నెంబర్ 1800 400 25 0430ను సంప్రదించగలరు.

వాతావరణ వివరాలు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నివారణ సంస్థ వారు అందించిన సమాచారం ప్రకారం కోస్తాంధ్రలోని కొద్ది ప్రాంతాల్లో యానంలో తేలికపాటి నుంచి ఒక మాదిరి జల్లులు పడవచ్చు. అలాగే రాయలసీమలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షం పడే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఉపరితలపు గాలులు వీచవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు. సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంత

0: ంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: బనగానపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచుల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లుల కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు

0: కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वृक्ष सदस्यानां सहभागि देशानां च संगीतज्ञाः अद्वितीयं सहयोगात्मक संगीत प्रदर्शनं कृतवन्तः। सिम्फनी इत्यस्मिन् वृक्ष देशानां विभिन्नानि वाद्ययंत्राणि प्रदर्शितानि तथा च संगीतस्य भारतस्य शास्त्रीय नृत्य परंपराणां च समन्वयः दृष्टः। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना चीन देशस्य राष्ट्रपतिना शी जिनफिंग इत्यनेन च पुनः दृढ़ीकृतं यत् भारत चीन देशौ स्वसंबंधेषु सामरिकं दीर्घकालिकं च परिप्रेक्ष्यं स्वीकरिष्यतः। भिन्ना भिन्न प्रायाः विवाद रूपेण न भवेयुः इति। वृक्ष शिखर सम्मेलनावधौ द्वैपाक्षिकोपवेशने गतवर्षस्य अगस्त मासे तियांचिन नगरे उभयोः अन्तिमोपवेशनानन्तरं भारत चीन द्वैपाक्षिक सम्बन्धेषु निरन्तरं प्रगतिः अभवत् इति स्वीकृतवन्तौ। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः AIIB इति भारत एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् अवसरेषु चर्चितवती इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ केंद्रम प्रसार विशेषालु ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూర్ణం నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారిల గాత్రయుగళం, శ్రీమతి బీవీ దుర్గాభవాని గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. 9:35 నమస్తే అమరావతి చిత్రగీతాలు, 10:00 వార్తావాహిని, అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు, 11:00 కల్పలత శ్రోతలు కోరిన పాటలు, 12:10 ఉభయ కుశలోపరి, 1:30 వనితావాణి కార్యక్రమంలో దృశ్య మాధ్యమాలలో స్త్రీల సానుకూల చిత్రీకరణ డాక్టర్ జి అనిత గారితో పరిచయం వినవచ్చు. ఇంకా లలిత గీతం విశేషాలు కూడా. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో వేపూరి పిచ్చమ్మ మరియు గోవర్ధనగిరి శేషయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, 3:00 మాధవి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి, నిర్వహణ శ్రీ బేతా రామసూర్యప్రకాశ్రావు, సహకారం శ్రీ మాడుగుల రామకృష్ణ, శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. 4:00 యువలయ, 5:30 యువవాణి. ఇక సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో అన్నవరపు సాంబశివరావు బృందం వారిచే భజనావళి వినవచ్చు. 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ సమాచార సాధనాలు గురించి డాక్టర్ ఎం వెంకటరాములు గారితో పరిచయం ప్రసారమవుతుంది. వరి పంటలో ఎలుకల యాజమాన్యం గురించిన వివరాలు కూడా ఈ కార్యక్రమంలో వినవచ్చు. 7:30 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్లో జరగనున్న క్రికెట్ ఆటపై హిందీ మరియు ఇంగ్లీష్ వ్యాఖ్యానం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో శ్రీమతి కె వీణావాణి గారి వేదేషు విజ్ఞానం సంస్కృత ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్ లైట్, 10:00 రవివాశ్రీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్య

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా

కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర

నుండి స్ఫూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు.
గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా

0: భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో సరస వినోదిని సమస్య పూరణం వింటారు. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరసి వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. శాంతిరేవ శాంతి అనగ వినరే, శాంతిరేవ శాంతి అనగ వినరే, శాంతిరేవ శాంతి అనగ వినరే. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. క్రిందటి వారం ఇవ్వబడిన సమస్య, వదనమునకు వందనంబు వసుధను కనుమా వినాయక చతుర్థి సందర్భం. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చి గారులు గుంటూరు. ఇది పిల్లల పండుగ, మది ముదమున గుంజీలు తీసి పూజించినచో చదువులు వచ్చును. సామజవదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు, విజయవాడ.

మంతా భానుమతి గారు హైదరాబాద్. వెదుగుచు కొండల కోనల సదమలమౌ దృష్టితోడ సరసి జనాభున్ ముదమున కనగానంతన వదనమునకు వందనంబు. శ్రీయాకుల శాంతిభూషణ గారు, వనపర్తి, తెలంగాణ. మదనాంతక ప్రియాత్మజ సదమల చరిత గణేశ సద్గుణశీల ముదమున నీదగు కుంజర వదనమునకు వందనంబు. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. చదువు

రూపమునగణుడు చక్కగా అమరన్ ముదమాయ హృదికి ఆఖరివదనమునకు వందనంబు. శ్రీ రాయపురంలో జగదీశ్చంద్ర శర్మ గారు, తెనాలి.

శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు కొడాలి. ముదమును గూర్చుచు భక్తుల హృదయంబుల నిల్చి విఘ్నహేతువులెల్లం విదళించడి గౌరీ సుతు వదనమునకు వందనంబు వసుధను కనుమ. శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ్ల.

శ్రీ దంతాభక్తుని రామనాగేశ్వరరావు గారు భీమవరం. మృదువైన మట్టితోడను ముదముగ ప్రతిమలను చేసి మోదకములనే హృదయమే ఉంచితి మదకరి వదనమునకు వందనంబు. శ్రీ ఎం భాస్కర్ గారు యనమల కుదురు. చదువులనిచ్చెడి వజ్జగ

శ్రీమతి నండూరు సుందరి నాగమణి గారు భాగ్యనగరం. పదుగురు చేరియు పూజా సదనము లోపల నుతింప చక్కని స్థుతులన్ పదిలము దీవించును కరివదనమునకు వందనంబు. శ్రీ బొందు మృత్యుంజయ గారు భాగ్యనగరం. కదనమున జయము కోరుచు సదనమున సకల గణంబు చక్కగా జేరన్ మదన హరసుతానీ గజవదనమునకు వందనంబు. డాక్టర్ రాయవరం రఘునందన గారు కువైట్. మదన పుట్ట

శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. కదలని వినాయకుడు మా మదిలో కదలాడుచుండి మహిమాన్వితమౌ చదువును సంస్కృతి నిలిపే వదనమునకు వందనంబు. శ్రీమతి సీత మహాలక్ష్మి కాకాని గారు, భాగ్యనగరం. ముదమున గొలిచద మరి మరి హృదయము నీవే అనంగ హిమగిరి మనుమా, కుదురగ వెలసిన ప్రియ కరివదనమునకు వందనంబు. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. మొదటిగా పూజలు చేయుచు ప్రథముడు భాద్రపద చవితి పావనుడంచుం, ముదమగు శిక్షుని పుత్రుని వదనమునకు వందనంబు. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు, హైదరాబాద్.

వందనంబు. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. ఎదురగు విఘ్నము తొలగగా కుదురుగా గణపతిని ముందు కొలుతురు వసుధం. ముదమగులంబోదర గజవదనమునకు వందనంబు. శ్రీపాతురు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. ఉదరంబున భువనంబుల సదనంబై జ్ఞానమొసగు శర్మమునిడగా విదితంబియ్యది ఘనకరివదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగుళూరు. సుదినము భాద్రపద చవితి కథకుడునా విఘ్న వినాశక గణేశుండే ముదమగు గజముఖ సుందర వదనమునకు వందనంబు. శ్రీ బిఎల్ నరసింహం గారు నరసాపురం. సదమల తను హృదయంబున పద పద్మము

కుమారియన్ వాగ్దేవి గారు నిడదవోలు. మధుర ఫలంబులు కుడుములు పదిలంబుగ పాల వెల్లి పత్రియు విరులన్ మది భక్తిని పూజల గజవదనమునకు వందనంబు. శ్రీ ఎల్లన్ రాజు దుర్గా ప్రసాదరావు గారు నెల్లూరు. సదమ

నంబు. శ్రీ సత్యనారాయణ బోలిశెట్టి గారు హైదరాబాద్. సదనమునందున నిలిపియు చదరపు పీఠము పైనను సలిపెద పూజన్ మదినున్న నీదు శుభకర వదనమునకు వందనంబు. శ్రీమతి పల్లావజల వెంకట శైలజ గారు విజయవాడ.

శ్రీ కాగిత నరేంద్ర గారు, విజయవాడ. ఉదరము పెద్దది కాని పదమని మూషికము నెక్కి భక్తుల బాధల్ విధిగా పోద్రోలెడి కరివదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీమతి పొడగట్లపల్లి మహాలక్ష్మి గారు, పూలపల్లి. ముదమున కుడుములు కుడుచును సదనములందున నటించు సౌఖ్యములూరన్ బ్రతుకును నడిపించడి కరివదనమునకు వందనంబు. శ్రీ భాగవతుల శ్రీ శాఖ్య శ్రీవరేణ్య గారులు, యలమంచిలి. కథలంజప్పరె పెద్దలు వ్యధలన్ పోకార్చు నట్టి అగజాత్మజుడౌ సదమల కటాక్షమిడు గజవదనమునకు వందనంబూ.

శ్రీని గారు కొప్పర్రు. ముదమే పారగ పృదు సంపదలన్ కై చేసి సతము భక్తాళికి ఆపదలన్ వెడలించెడు కరివదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు ఎలమంచలి. కుదురుగ భక్తియుకలుగగ హృదయానందమ్ము పొంగ ఎట్టెర చవితిం పద సోదరా చేయుము కరివదనమునకు వందనంబు. శ్రీమతి మంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. చదువులు పిల్లలు చక్కగా చదువగ తొలివేల్ పుటొజ్జ సాయము సేయుం మధురోక్తులు పుట్టును కరివదనమునకు వందనంబు. శ్రీమతి చివటం మాధవీలతి గారు గునుపూడి. వదనము చూచిన చాలును సదనములకడకు కలుములు చయ్యనవచ్చున్ కదలి దరిచేరుమిక గజవదనమునకు వందనంబు. శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారు భీమవరం. సదయుడవు

శ్రీమతి దినవహి సత్యవతి గారు గుంటూరు. అదితికి నాథుడు గణపతి హృదిలో నమ్మితి భవునిగా హిమజతనయునిన్ అదవదలు బాపు ధీవుని వదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి. ఎదలో రూపము తలచుచు మెదవుచు పెదవులనుతులతో మెచ్చడి రీతిం కొదవయలేని వరమిడి భవవదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. మదహత్తిక శీర్షముతో విదళిత శిరమును గలిగిన బిడ్డని బ్రతికించ దయగల హరుడు సామజవదనమునకు వందనంబు. శ్రీ కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు కడప జిల్లా. ముదమున గణపతి కొల్వగా కదనములో నయనా జయము కలుగును ఇలలో సదనములో గరికతో కరివదనమునకు వందనంబు. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. సదయుండగు గణనాథుని పదములపై శిరమునుంచి ప్రార్థించగా ఆపదలు తొలగజేయును కరివదనమునకు వందనంబు. శ్రీమతి కె రాజేశ్వరి గారు అనంతసాగరం నెల్లూరు జిల్లా. మోదకము గరిక పత్రితో

కూచిపొడి. చదువుల ప్రభువుగా తనరుచు సదసద్వివేక సరణిని చక్కగా తెలిపే సదయుండా గణపతి గజవదనమునకు వందనంబు. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారి గుడివేడ. సదనము హిమనగ శిఖరము

శ్రీ గోరిగ వెంకటేశ్వర్లు గారు, గుండ్లకుంట, కడప జిల్లా. సుధలను కురిపించు కనులు, రొదలను ఆలించు చెవులు, లోలిత కరమున్ మృదువగు పత్రిగొనెడు గజవదనమునకు వందనంబు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. మదినందున గణనాథుని మొదటి గతలచిన నొసగును ముదముగ శుభముల్, సుధలు కురిపించునా కరివదనమునకు వందనంబు. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. చదువుల విఘ్న వినాయక సదనమున సకల శుభముల సతతము పూజల్, మొదటిగా అందుకొనిడి గజవదనమునకు వందనంబు. డాక్టర్ దీవి శ్రీనివాసాచార్యులు గారు, మంగళగిరి. పదుగురి పూజల గణపా సదయుడవై తినిన మోదకంబుల వలనం, కదలగలేకను సాగిలు వదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు, కర్నూలు జిల్లా. కుదురుగా కూర్చొన గణపతి వదనమునకు వందనంబు వసుధను కనుమా, చదువులు పదవులు నొసగగా వదలకనే మొదటి పూజ బదులిత్తురిలన్. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. కథనమున భక్తి తోడను ముదముగ చవితి దినమందు పూజను జరుపన్, మొదటిగా చేసేదా నా కరివదనమునకు వందనంబు. శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు, చిలకలూరిపేట. రథముగ మూషికము నెక్కి మధుర భక్తి రసమున మునకలెయ్యన్, అదిగో వస్తున్న గజానన వదనమునకు వందనంబు. శ్రీ తూములూరు శేషయ్య శాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. చదివి

శ్రీ కరణరాజేశ్వరరావు గారు, హిందూపురం. సదనంబున గణనాథుని సదమల భక్తియుత పూజ శాస్త్రోక్తముగన్ ముదమునరించియు గజవదనమునకు వందనంబు. శ్రీ సోమంచి పురుషోత్తం గారు తణుకు. నిధి వైజ్ఞానమునిచ్చడి చదువుల గురువును నిరతము సన్నుతి చేతం ముదమునగాంచడి సుందరవదనమునకు వందనంబు. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు. వందనము చదువుల వజ్జగు నాగపు వదనమునకు వందనము వసుధను కనుమా ముదమున కార్యం అవిఘ్నము సదయుండై పూర్తి చేయ సహకారమిడన్. కుమార్ సి హరిత గారు, గండికుంట, కృష్ణా జిల్లా. మదిలో నిరతము మెదలే సదమల తేజో విభవుని సంకీర్తనమున్ వదలక భక్తితో కుంజర వదనమునకు వందనంబు. శ్రీమతి అన్నం భట్ల గాయత్రి శిరీష్ గారు, హైదరాబాద్. అధిపుడు విద్యలకెల్లను అధికుడు పనులను చరచుటయందును కానన్ ముదముగ వినాయకుని కరివదనమునకు వందనంబు. కుమార్ సోమంచి హృల్లేఖ గారు, బెంగళూరు. సదయుడు భక్తజన మనోరథుడాదిమ పూజ్యుడు కరిరాజముఖుని నే మదిలో ముదమునగంచిన వదనమునకు వందనంబు. శ్రీ మార్పు జగన్మోహన్ రావు గారు, బిన్నెల మదనాపురం, శ్రీకాకుళం. సదనమునందున మూలన రథమును కట్టు గణపతికి రమ్యముగానే రథమునకెదురుగా కూర్చొని వదనమునకు వందనంబు. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. చదువులకు బొజ్జదేవర సదా ప్రథముడనుచు కొలచి సన్నుతి సలుపన్ విదితమతిని జేయును కరివదనమునకు వందనంబు. శ్రీ మాన్విత్ విరాజు గారు, హైదరాబాద్. సదయ హృదయము గణపతిగా విదితము నీదు ఘనతంత్ర విఘ్నపతిగను

శ్రీ వసుధ గారు గుడివాడ. చదువుల దైవమా, గణపతి వదనమునకు వందనంబు వసుధను కనుమా. చదివిన వారికి కొలువులు కుదురగచేయుమను తింతు కుడుముల దేవా. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం. హృదిలో పొంగును సుధలే వ్యధలన్నియు తీరిపోయి వాంఛలు తీరన్ ముదమును గొల్పు ద్విదేహుని వదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీమతి సాహితీశ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు, హైదరాబాద్. ప్రథమమున వినాయకుని ముదముగను గరికను తెచ్చి పూజింతురిలన్ చదువుల దాతగు గణపతి వదనమునకు వందనంబు. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. కదనము విజయమునందగ చదువుట కారంభమునకు సద్గురువతడే ముదమొంది శుభమిడగ కరివదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ కామరాజ సుధాకర్ గారు, బెంగుళూరు. ముదముగ పార్వతి చేతను ఉదయించెను విఘ్నపతియు ఉరువిల ఘనుడై ఆదిగ పూజతో గజముఖ వదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. పదములతో కీర్తించుచు ముదమున పూజలో నరింతృ మోదకములతో సదనములందు జనులు కరివదనమునకు వందనంబు. శ్రీ భానుగారు, విశాఖపట్నం.

శ్రీ కెఎస్ గురుమూర్తి ఆచార్య గారు వెలుగోడు. ముదమార వినాయక చవితి దినమున గణేశ్వరును నితింపననయముల్ నిధనమగు నిపుడిడుమ కరివదనమునకు వందనంబు. శ్రీ రాజేష్ యాళ్ళగారు విశాఖపట్నం. కథ

కథనుకనుమ. శ్రీమతి మరింగంటి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. కదలాడెడు భావములన్ గుదిగుచ్చి వినాయకునిగా కొలువుగా నిలుపన్ మది నిలిచిన శ్రీ గజముఖ వదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం. చెదరిన బ్రతుకులు కుదురగా మధురంబగు కుడుములెల్ల మక్కువ తినుచున్ మది సంతసమందెడి గజవదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీమతి టి దిలీప్ గారు, బంటుమిల్లి. ఉదకము విరులున్ పత్రిని కుదురగు భక్తిన్ గణేశు గొల్వ వరమిడన్ మృదువుగా కృపనిడువా గజవదనమునకు వందనంబు వసుధను కనుమా. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నర్సాపురం. సదా

నంబు. శ్రీ శ్రీరంగం సత్యనారాయణ గారు, హైదరాబాద్. మృదు కిసలయ కరములతో మృదమారగ తల్లికిన్ సమున్నత భక్తిన్ సదయుండు సలిపితన గజవదనము వందనంబు వసుధను కనుమ. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, రుద్రాక్షపల్లి. కదులుట కష్టంబయినను కుదురుగతన జనకు జుట్టి కొలిచిన ఘనతన్ అధిపతిగనైన గణపతి వదనమునకు వందనంబు. శ్రీమతి ముక్తేయ మంజరి మాధురి గారు, మచిలీపట్నం. పదపడి భాద్రపద చవితి పదుగురుని ప్రతిమజేర్చి పందిరి నీడం పదముల మృక్కి పలికె కరివదనమునకు వందనంబు. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీ లంక సురేంద్ర గారు, గుడివాడ. శ్రీపాద లక్ష్మీ

0: సూర్యకాంతం గారు తణుకు, శ్రీ బి రేవతి శ్రీనివాస్ గారులు సూరత్తు, సంపత్ హేమంత్ ప్రతీక గారులు విశాఖపట్నం, శ్రీ చావల శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా, భట్టిప్రోలు సత్యనారాయణ గారు నరసాపురం, సముద్రాల పాండురంగ విఠల్ గారు తెనాలి, డాక్టర్ అల్లం అరుణ్ గారు దగ్గులూరు, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, మల్లాది సీతామహాలక్ష్మి గారు కైకలూరు, శ్రీ చింతలపాట ఐచ్ గారు ఏలూరు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. శాంతిరేవ శాంతి అనగ వినరే, శాంతిరేవ శాంతి అనగ వినరే, శాంతిరేవ శాంతి అనగ వినరే. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. నిర్వహణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

ఈనాటి ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఈ మాసపు పాట. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం శ్రీ కలగకృష్ణమోహన్. గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. కొత్త చిగురు తొడిగిందట ఆమని. ఈ మాసపు పాట వినండి.

కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాస పాట మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఈ మాస పాట విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 8 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

0: Open Tennis. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కె నవీన్ కుమార్.
2: డ్రగ్స్పై దండయాత్ర, ఈగల్ ఛాలెంజ్, జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ సమావేశం, కొండపల్లి పట్టణాభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదలైన అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం. కొండపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పుట్టలమ్మగట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొండపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీవాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డిఎంఎఫ్టీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర, ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించేవారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ్ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వసతులు సిద్ధమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కోటి వ్యయంతో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గొల్లపూడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్తో కలిసి సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: తర్వాతి కార్యక్రమం

వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటారు. శ్రీమతి వివి దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ముందుగా మనసులోని మర్మమును తెలుసుకో, హిందోళ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి రచన.

తర్వాత రీతి గౌళరాగం, మిశ్ర చాపతాళం, త్యాగరాజస్వామి రచన, నన్ను విడిచి కదలకురా.

తర్వాత మరొక త్యాగరాజస్వామి రచన తులసీ దళములచే మాయామాళవ గౌళరాగం రూపకతాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటున్నారు. త్యాగరాజస్వామి కీర్తనలు. శ్రీమతి బీవీ దుర్గాభవాని గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు బంటురీతి కొలువీ వయ్యరామ హంసనాథన్ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగం విన్నారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
5: ఉందిగా నాన్న.
4: సీకేవైసీ అంటే
5: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
4: ఆర్బీఐ అంటుంది
5: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
6: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
7: బ్రో, ఇది చిరిగింది.
6: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
7: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
6: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: ఈనాటి కార్యక్రమంలో సిరివెన్నెల చిత్రం నుంచి పాటలు వింటారు.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సిరివెన్నెల చిత్రలోని పాటలు విన్నారు. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: పారిస్లో జరుగుతున్న అంతర్

0: జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఫర్ సెంచురీస్ space inspired our imagination. Today it shapes life on earth, from climate and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more powerful and actors more numerous.
2: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
0: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
1: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
2: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ MTCR లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
2: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు 2026 ఆగస్టు నెలల్లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి ఈ 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సౌకర్యాలతో కూడిన కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
4: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకింగ్ ఇన్ 2021 అండ్ వి డిసైడెడ్ that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
2: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
0: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
2: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరం.

0: बाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा।
1: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3000 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ IATO వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
3: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. Every few 100 kilometers our food changes, our language changes, our architecture changes, our festivals change, our landscapes change. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
1: స్వచ్ఛతాహి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఇప్పుడు రావోయీ అతిథి శ్రోతలు కోరిన పాటలు వింటారు. ముందుగా తొలిముద్దు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినిపించమంటున్నారు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం శ్రోతలు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్.

తర్వాత గోధుమకుంట్ల గ్రామం శ్రోతలు కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి, చరణ్ బృంద, చిన్న ముంతల, వీరందరి కోరికపై శ్రీకృష్ణ సత్య చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట.

నువ్వు వస్తావు అనే చిత్రానికి శంకర్ మహదేవన్ పాడిన పాట వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం శ్రోతలు నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూబాబు వీరందరి కోరికపై పెళ్లి సందడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

కార్యక్రమం తర్వాత ఉమ్మడి కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ కోరుతున్నారు.

మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ ఎద్దుమాయలారం నుంచి సహస్ర వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ కోరుతున్నారు.

అడవిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ తలపులపల్లి గ్రామం నుంచి సురేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు.

ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత రాము చిత్రానికి ఘంటసాల గానం వింటారు. సంగీతం ఆర్ గోవర్ధనం, రచన డి దాసరథి. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. రచన సీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమగోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

భీష్మ చిత్రానికి కె జమునారాణి గానం వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, రచన ఆరుత్ర. ఈ పాటను వినిపించమంటూ పాలకుల నుంచి న్యాయపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి కోరుతున్నారు.

మేఘ సందేశం చిత్రానికి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ పెడన నుంచి డి రమేష్ కోరుతున్నారు.

సంధ్య చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ బెన్సర్ గిల్సన్ నుంచి శ్రీలక్ష్మి సరోజ కోరుతున్నారు.

రక్త సంబంధం చిత్రానికి ఘంటసాల ఆఫీసు శీలాగాన వింటారు రచన అనిశెట్టి. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, పింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కొరికపై పాట.

కార్యక్రమం తర్వాత నేరం నాది కాదు ఆకలిది చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన సీనారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెంపొలయ్య బాబురావు, రజని, సుధీర్, గృహలక్ష్మి, దేవాంష్, లక్ష్మణరావు, స్వరూపారాణి, కోటి, రాము, పైడితల్లి, ప్రసాద్, వెంకటేష్, నరసింగరావు, రాజశేఖర్, రవికుమార్, మొహమ్మద్, ఇనాయతుల్లా, ఈశ్వర్రావు వీరందరి కోరికపై ఈ పాట.

మూగ మనసులు చిత్రానికి ఘంటసాల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ స్వయం లక్ష్మీనరసమ్మ కోరుతున్నారు.

మజ్ను చిత్రం నుంచి చిన్మయి గానం వింటారు. సంగీతం గోపిసుందర్, రచన శ్రీమణి. ఈ పాటను వినిపించమంటూ చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజు, రుద్రగణేష్ కోరుతున్నారు.

జై చిరంజీవ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు రచన చంద్రబోస్. ఈ పాటను వినిపించమంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ కోరుతున్నారు.

కల్పలత కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట ఆస్తులు అంతస్తులు చిత్రానికి కేజే యేసుదాస్ పాడింది సంగీతం. ఇళయరాజా రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

ఘరానా దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రియ సుశీల బృందం పాడిన పాట వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ అమ్మన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి శేఖర్ కోరుతున్నారు.

కార్యక్రమంలో చివరిగా జయం చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఉషా గానం వింటారు రచన కులశేఖర్. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని మాయా కోరుతున్నారు.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన సంఖ్య ఈ రోజు కూడా, అంటే ఈ వారం కూడా కొంచెం తక్కువగానే ఉన్నది. అయితే మీరు మా కార్యక్రమాల మీద అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. 0868-248-8121 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. ముందుగా మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ముందుగా మీ అందరికీ శ్రీ వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గత వారంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య కృషి విశేషాలను గురించి డాక్టర్ జాన్ కిరణ్ బాబు గారు చక్కగా తెలియజేశారు. అలాగే శ్రీ కాళోజీ నారాయణరావు గారి నా గొడవలోని రచన విశిష్టతను డాక్టర్ రావి రంగారావు గారు బాగుగా తెలిపారు. శ్రీ తల్లావజుల శివశంకర శాస్త్రి గారి సాహితీ తీర్థ విశేషాలను రుచికరంగా శుచికరంగా డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారు అందించారు. మీ వచనం రాయటం చాలా సూపర్గా ఉంది. అయితే ఎవరు రాశారు అనేది నేను చివరిలో వాళ్ళ పేర్లునే చదువుతాను. డాక్టర్ నారాయణ శేషుబాబు గారి మున్నగవారి సూక్తి సుధలన్నీ రసవత్తరాలు మహత్తరాలే. డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి సాహితీ మణిదీపాలు ధారావాహిక అయిపోయింది కదా, నిన్న శనివారం సాయంత్రం ఆ కార్యక్రమానికి

హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఉభయ కుశలపరి కార్యక్రమానికి ఇహ తర్వాత మనకి పంపించారు మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయాలని చూద్దాం. ఇక తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు అందిస్తున్న సమాచారం ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. వార్తా విభాగం వారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే శుక్రవారాల్లో రాత్రి ప్రసారమయ్యే హిందీ సాంగ్స్ విని ఆనందిస్తున్నాం. 7వ తేదీ సోమవారం స్నేహం గురించి, స్నేహంలో ఉన్న గొప్పతనం గురించి చక్కటి విషయాలు తెలియజేసిన శ్రీ హరిశంకర శర్మ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజన్ కార్యక్రమంలో శివస్తుతి నాట్యకలం వినితరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో అందిస్తున్న సమాచారం ఎంతో విలువైనదిగా ఉంటుంది. కర్ణాటక సంగీత కార్యక్రమంలో విష్ణు భట్ల సరస్వతి గారి గానం మా వీణులు విందు చేసింది. కార్యక్రమంలో మధ్యమావతి రాగంలో వినిపించిన త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. కార్యక్రమంలో వయలిన్ సహకారం అందించిన దుర్గా భవానీ గారికి, మృదంగ సహకారం అందించిన సద్గురు చరణ్ గారికి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటున్నారు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో మన శరీర ఆరోగ్యానికి నోరు, దంతాలు, చిగుళ్లు ఏ విధంగా సహకరిస్తాయో, అవి ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి సమస్యలు రావని చక్కటి సమాచారం అందించిన డాక్టర్ శ్రీ దుర్గా గారికి మంచి ప్రశ్నలు వేసిన బి వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ప్రసారమైన కార్మిక గేయాలు నచ్చాయి. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శిలువధారి నాటకం నుండి పేతురు పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన రోసయ్య గారికి, హార్మోనియం సహకారం అందించిన ఆదాం గారికి కళాభివందనాలు అంటున్నారు. రాత్రి ప్రసారమైన మనసులు కలిసిన వేళ నాటిక మంచి సందేశం అందించింది. అందరికీ నమస్తే అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణభాయ్, రాధామున్న రాసి పంపించారు. ఇంకా వీరే చాలా సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు, ఇక చూద్దాం తర్వాత వీరే ఏం రాశారంటే, 8వ తేదీ మంగళవారం సూక్తి సుధలో తల్లిదండ్రులు కనిపించే దైవాలని వారిని ప్రేమించడంలోని ఆంతర్యాన్ని కౌశికుడు ధర్మవ్యాధుని కథ ద్వారా మాకు తెలియజేసిన లలిత జ్యోతిర్మయి గారికి నమస్తే అంటున్నారు. ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనలో డాక్టర్ మైలవరపు లలిత కుమార్ గారు మంచి కథ ద్వారా తెలియజేశారు. భక్తిరంజన్ కార్యక్రమంలో అష్టాక్షరి స్తోత్రం వినిధరించాం. ఆరోగ్య సలహాలు శీర్షికన మానసిక సమస్యల నివారణకు మార్గాలు గురించి డాక్టర్ ఇండ్ల విశాల్ గారి చక్కటి సమాచారం అందించారు. బి వెంకటేశ్వర గారి ధన్యవాదాలు అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర గారి గానం వీణులు విందు చేసింది అంటున్నారు. తర్వాత 9వ తేదీ బుధవారం శ్రీ పోలపెద్ది రాధాకృష్ణ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ పువ్వాడ రామదాస్ కీర్తనలు విని ధరించామంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారి గానం మా వీణులు విందు చేసింది అంటున్నారు. అలాగే కార్యక్రమంలో నేను వినా మిశ్రచాపు తాళంలో వినిపించిన కీర్తన మాకు మరీ మరీ నచ్చిందంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సూనాబాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కటి సుదీర్ఘమైన లేఖని మన కార్యక్రమాల మీద రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాగే కంటిన్యూ అవుతుండండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు నమస్తే అంటున్నారు. నమస్తే అండి, నేను మురళి భట్టిప్రోల్ నుంచి అంటూ రాసి పంపించారు. రేపు సోమవారం వినాయక చవితి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆకాశవాణి కార్యక్రమంలో, రాబోయే అతిథి కార్యక్రమంలో నా పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. గంటసేపు ప్రసారం చేయండి అని కోరుతున్నారు. తర్వాత ఎంతోమంది మిత్రులను ఆకర్షిస్తున్న యువలయ కార్యక్రమాన్ని గంటసేపు ప్రసారం చేయండి అని కూడా వీరు కోరుతున్నారు. ప్రయత్నం చేద్దాం. అలాగే యాజ్ యూజువల్గా వీరు ఒక కవిత రాస్తారు కదా, ఇప్పుడు పంపించారు, చూద్దాం. అదేంటంటే, అనురాగ అనుబంధాల అందాల అభిమాన ఉభయ కుశలోపరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పరుగులు తీస్తూ పరిమిస్తున్నది కాలచక్రం. ఈ చక్ర గమనంలో ప్రతి ఇంటా పసిపిల్లలు చిన్నారులుగా, చిన్నారులు పెరిగి పెద్దవారై ఉభయ కుశలోపరి శ్రోతలుగా మారాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈసారి వీరు ఏం తీసుకొచ్చారంటే, పసిపిల్లల్ని వాళ్ళు పెరిగి పెద్దవారి ఉభయ కుశలోపరికి శ్రోతలుగా మారాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు కూడా బాగున్నాయి అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు
ఆకాశవాణి ఉభయ కుశలోపర కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. రేపు వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పాలకొల్లు నుండి న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు కోరుతున్నారు, చెప్తున్నారు వారు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం.

0: మనకి పంపించారు.
1: ఉభయ్ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం, వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీ వారాంతపు కార్యక్రమాలన్నీ వింటున్నాము. 40 ఏళ్ల నుంచి పసిడి పంటలు వింటున్నాము. మీరు ఒక్కసారిగా తీసేశారు, తొందరగా పునః ప్రసారం చేయండి అని అంటున్నారు. ఎప్పుడు ప్రసారం చేస్తారు అని కూడా అడుగుతున్నారు. హుమాయున్ హనుమాన్ నగర్ నుంచి పల్లపాటి గోపాలకృష్ణ, సాత్విక, సరోజిని, లక్ష్మి సంపూర్ణ కోరుతున్నారు.
0: తర్వాత చూద్దాం. ఆకాశవాణి సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. వీరేమంటున్నారంటే, ఈ రోజున వినిపించిన భక్తి రంజని ఎంతో అద్భుతంగా ఉంది, వైవిధ్యము కలిగి ఉంది అంటూ అంకరాజు రాధాకృష్ణమూర్తి, లక్ష్మీకామేశ్వరి, వాసు, మానస, లలిత గుంటూరు నుంచి రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. తర్వాత చూద్దాం. ఈ రోజు ఉదయం ప్రసారమైన సరస వినోదని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూర్ణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. పూర్ణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారు కి నా ధన్యవాదాలంటూ రాచల సుబ్రహ్మణ్య సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు. ఇక తర్వాత రాశారు మనకి మూసాపేట నుంచి,
1: మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజు, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబు, మూసాపేట నుంచి ఇంకా ఆ గ్రామస్తులంతా రాస్తున్నారు. 12వ తేదీ ఉదయం 6:10 భక్తి రంజన్లో భక్తి గీతాలు చాలా బాగున్నాయి. మాకెంతో ఇష్టమైన టీన్ టైంలో హిందీ సినిమా పాటలు కార్యక్రమం మీరు సాధారణ రేడియో సెట్లో ప్రసారం చేయడం లేదంటున్నారు. మేము చాలా దూరం ప్రాంత వాసులం, దయచేసి సాధారణ రేడియో సెట్లో కూడా హిందీ పాటలు వినిపించండి ప్లీజ్ అని అడుగుతున్నారు. ప్రతి కార్యక్రమం యాప్లో వినాలంటే కుదరదు, అధికారులు మా సూచన గమనిస్తారని ఆశతో మీ శ్రోత మూసాపేట నరేష్.
0: మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాము, మనకి పంపించారు వీరు సింపుల్గా ఒక కాగితం మీద రాసి పంపించి మనకి ఫోటో పెట్టారు. వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మొదలు పెట్టారు. చూద్దాం వీరు ఎవరు రాశారో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఉదయం 8:35 ప్రసారం చేసిన సంగీత కార్యక్రమం చాలా బాగుంది, ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ సిహెచ్ సూర్యనారాయణ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వీరు మనకి ఒక ఫోటో ద్వారా వారి మన కార్యక్రమాల మీద వారు తెలియజేసిన అభిప్రాయం పంపించారు. ఇక తర్వాత చూద్దాం. కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపుతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి కాజీపేట నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు,
1: నాట్య కాలాన్ని 20 నిమిషాలు చేయవలెను అని కోరుతున్నారు. రోజు వేయాలంట. అలాగే కొత్త కొత్త సాంగ్స్ ను ప్లే చేయగలరు, హిందీ పాటలు వేసినవే వేయకుండా వెరైటీ సాంగ్స్ ని కూడా ఎన్నో కొన్ని వేయగలరు. పసిడి పంటల కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేయండి అని అంటూ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ కోరుతున్నారు.
0: మీ సూచన గమనించాం. ఇక తర్వాత పంపించారు. చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. సూక్తి సుధ లలిత జ్యోతిర్మయ గారు తల్లిదండ్రుల గురించి చక్కగా తెలియజేశారు. సూక్తి సుధులు అంటున్నారు, ధర్మ వ్యాధిని వృత్తాంతం తెలియజేశారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే సూక్తి సుధులో పోలేపల్లి రాధాకృష్ణమూర్తి గారు అందించిన గారు మంచి సందేశం తెలియజేశారు. చేస్తున్న పనిని ఆనందంగా గర్వంగా చేయాలని చెప్పారు. వీరి సూక్తులు చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కరు ఎంతో ఆలోచించి చెప్పే సూక్తి సుధ యూట్యూబ్లో ఉంచితే బాగుంటుందని అంటున్నారు. జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రయత్నం చేద్దాము. ఇక తర్వాత మనకి పంపించారు, కోనసీమ అమలాపురం నుండి పేరు రామచంద్రరావు, లలిత కుమారి, సిరి, సహస్ర రాసి పంపించారు. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. అలాగే గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కార్యక్రమాలు అన్ని బాగుంటున్నాయి. ఈరోజు కర్ణాటక సంగీత కార్యక్రమంలో ప్రసారమైన విష్ణుభట్ల సరస్వతి గారి కృష్ణవేణి గారి గాత్ర కచేరి మా వీందులు విందు చేసింది. ముఖ్యంగా కీర్తన నిన్ను విడిచి కీర్తన అమోఘంగా ఉంది. హంసధ్వని రాగంలో వంటురీతి కొలువు కీర్తన కూడా అమోఘంగా ఉంది అంటూ కర్ణాటక సంగీత కార్యక్రమం గురించి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పేరు రామచంద్రరావు అమలాపురం నుంచి. ఇక తర్వాత మనకి పంపించారు, మాకు ఈ కార్యక్రమాలు రావడం లేదు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి రాసి పంపించారు. ఏ కార్యక్రమాలు రావటం లేదో తెలియచేయలేదు స్పష్టంగా. అయితే యాప్లో మటుకు మనకి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి, వినండి, ఆనందించండి. మా కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఉభయ కుశలోపరికి ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరి వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఇటీవల ఉదయం ప్రసారాలలో తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచేదమ్మా శ్రీ ఇంద్రాగంటి శ్రీకాంత శర్మ గారు రచించిన దేశభక్తి గీతం వినిపించారు. చాలా చాలా ధన్యవాదాలు. అందుకే ప్రతిరోజు ఒక 15 నిమిషాలు అయినా దేశభక్తి గీతాలు వినిపించగలరని మనవి అంటున్నారు. ఇక ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసారం చేసిన వ్యవసాయ సూచనలు కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇది వరకు పసిడి పంటల కార్యక్రమంలో తెలియజేసే విషయాలు ఇరువురి సంభాషణ చాలా ఆహ్లాదకరంగా విజ్ఞానదాయకంగా ఉండేది. దయచేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు మూలన పడేయకుండా తిరిగి ప్రారంభించగలరని మనవి అంటున్నారు. ఇక కార్యక్రమం పేరు ఏదైనా నమస్తే అమరావతి, గుర్తుకొస్తున్నాయి లాహిరి లాహిరిలో వంటి కార్యక్రమాలు నిరుపయోగంగా ఉన్న చలనచిత్ర గీతాలు వినిపిస్తున్నారు. పాటల ఎంపిక బాగుండటం లేదండి అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన శ్రీమతి విష్ణు భట్ల సరస్వతి కృష్ణవేణి గారుల గాత్రం చాలా చాలా బాగుంది. ఇక కార్యక్రమాలు కొన్ని చాలా బాగుంటున్నాయి అంటూ విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలంటూ నాగభూషణం గుంటూరు నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. ఇక తర్వాత మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి, నా పేరు నిరీక్షణ కుమార్, నేను ఈ ఉత్తరాన్ని తెనాల నుంచి రాస్తున్నాను అంటున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ప్రసారమయ్యే గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కేవలం సినిమా పాటలు మాత్రమే ప్రసారం చేస్తున్నారు. అలా కాకుండా భారతదేశ చరిత్ర కావచ్చు, లేదా జాతీయ నాయకుల చరిత్ర కావచ్చు, లేదా సినీ క్రీడ మరి ఏ ఇతర రంగాల్లో ప్రముఖుల చరిత్ర కావచ్చు, లేదా అనేకమైన ప్రముఖులతో జరిపిన సంభాషణలు ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలనైనా ప్రసారం గావించవచ్చు. అలా ప్రసారం చేస్తే తెలుసుకుందాం గుర్తు చేసుకుందాం అనే కార్యక్రమానికి అర్థం పడుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని అనుసరించి కార్యక్రమాలను గుర్తు చేసుకుందాం, ప్రసారం చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు అంటున్నారు. మీ సూచన బాగుంది, ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత మనకి పంపించారు
1: ప్రియాతి ప్రియమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అని అంటున్నారు. ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వినిపించిన మహాదాత నాటకం విన్నాం. రచయిత గారికి, నిర్వహించిన వారికి, పాత్రధారులకు ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అలాగే 11వ తేదీ సూక్తి సుధలో షేక్ భారిన్స బేగం సూక్తులు విన్నాం, మాకెంతో నచ్చాయి అని అంటున్నారు. అలాగే కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా శ్రీ రావి రంగారావు గారి ప్రసంగం విన్నాం, చక్కగా వివరించారు అని అంటున్నారు. ఇక ఇంకేమంటున్నారంటే, ఈ నెల బుధవారం రాత్రి 9:30 అనాథ నాటకం విన్నాం, పాత్రధారులు జీవం పోశారు, రచించిన రచయిత గారికి, నిర్వహించిన శ్రీ నాగేశ్వరరావు గారికి, నిర్వహించిన వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదేశరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు.
0: తర్వాత చూద్దాం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలంటూ ప్రతిరోజు వినిపిస్తున్న దేశభక్తి గీతాలు, భగవద్గీత ప్రవచనాలు, ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు చక్కగా వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ప్రత్యేక అభినందనలు అంటూ ఉభయ కుశలపుర చదువుతున్న వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీరు రాసి పంపించారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, మనకి రాశారు నమస్తే అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణి బృందానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెదమస్తానరావు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు కొంచెం సుదీర్ఘమైన మెసేజ్ లానే కనిపిస్తోంది, అయితే మనకు సమయం చాలా చాలా తక్కువగా ఉంది. చూద్దాం, ఉభయ కుశలపరి విభాగం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, ముందుగా అడ్వాన్స్డ్గా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉన్నాయి, ముఖ్యంగా వ్యవసాయ సమాచారం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం భక్తి రంజని, సూక్తి సుధ, ఉదయరేఖల కార్యక్రమాల్లో ప్రసారం చేసిన వివిధ అంశాల గురించి తెలియజేస్తున్న వివరణ విజ్ఞానదాయకంగా మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపల్లి నుండి పంతాడు శ్రీనివాసరావు రాసి పంపించారు. నాదొక చిన్న మనవి అంటున్నారు. చూద్దాం, వీరేమంటున్నారంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆకాశవాణి తెలుగు కేంద్రాలు వివిధ అంశాల గురించి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. విద్య, వ్యవసాయ, వినియోగదారులకు సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో నేరుగా ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. మన విజయవాడ కేంద్రం వారు మాత్రం ఇటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయడం లేదు, తెలియజేయండి అంటున్నారు. మీ అభిమాన శ్రోత అంటూ రాసి పంపించారు పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లి నుండి. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, అందరికీ శబ్దమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి శుభాకాంక్షలు ఒకటే తెలియజేశారు, మన కార్యక్రమాల మీద అభిప్రాయం తెలియజేయలేదు. ఇక తర్వాత చూద్దాం, ముందుగా రేపటి పండుగ వినాయక చతుర్థి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రసార విశేషాలు ఉదయం 5:50 నుంచి 7 గంటల మధ్య ఎప్పుడు తెలియజేస్తున్నారు, ఉదయం 7 గంటలకు ప్రసార విశేషాలు, ఆ తర్వాత కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు అంటూ ఆర్ఎస్వి నరసింహరావు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి వారి అభిప్రాయాన్ని కోరుతున్నారు, చెప్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రసార విశేషాలు మనకి ప్రసారం చేయడం జరుగుతుంది, వినండి. మా కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఏమేమి వస్తాయో తెలియజేస్తూ ఉంటాం. తర్వాత ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి రాస్తున్నారు. 8:35 చిత్రతరంగిణిలో సినిమా పాటలు బాగున్నాయి, అలాగే టీన్ టైంలో హిందీ పాటలు కూడా బాగున్నాయి అంటూ రాసి పంపించారు. వినాయక చతుర్థి శుభాకాంక్షలు అంటూ రాజల సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ మనకి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు బాగుంటున్నాయి, వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. పసిడి పంటలు సంభాషణ పూర్ణ ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాశారు. యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. తర్వాత నెలకు 30 కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, వాట్సాప్ పాత పాటల కార్యక్రమ అయితే కొంచెం స్పెల్లింగ్ ఏదో మిస్టేక్గా కనిపిస్తుంది. నెలకు 30 రోజులు మెసేజ్ చేస్తున్నాను కానీ నెలకు 1 లేదా 2 వినిపిస్తున్నారు చాలాసార్లు. మీకు వారి పాట కోరుతున్నట్టున్నారు, ఓకేనండి. వీరభద్రాపురం నుంచి వీర కనకారావు రాసి పంపించారు, ఓకేనండి. తర్వాత చూద్దాం మనకి పంపించారు. వీరు కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. మనం ప్రసారం చేసే టీన్ టైం అలాగే యువలయ కార్యక్రమాలు బాగున్నాయంటూ రాసి పంపించారు. ఇక తర్వాత మురళి మళ్ళీ పంపించారు భట్టిపురం నుంచి, వీరు భజనావళి భజన పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు, అయితే ఊరు పేరు మాత్రం చెప్పటం లేదు అని రాసి పంపించారు. తర్వాత మనకి మళ్ళీ వీరు రఘుబీర్ సింగ్ మళ్ళీ పంపించారు, మన కార్యక్రమాలు బాగున్నాయి, కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇదండి ఈనాటి ఉభయ కుశలపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చేవారం మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 12:30 కావస్తుంది, కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాలును సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యత మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై.

0: सदियों से हमारी मान्यता रही है कि विकास और पर्यावरण एक दूसरे के विकल्प नहीं पूरक है। ब्रिक्स में भी हमने मानव विकास और पर्यावरण के बीच संतुलन पर बल दिया है।
1: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: ब्रिक्स में ग्लोबल साउथ के देशों का विश्वास बढ़ा है, क्योंकि ब्रिक्स में उनकी आवाज सुनी जाती है, उनके अनुभव का सम्मान होता है और सॉल्यूशन उनके लिए ही नहीं उनके साथ मिलकर बनाए जाते हैं। वी मे बी रूटेड इन डिफरेंट रियलिटीज बट टुगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी.
1: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియట్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసం జోమా టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాడ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, పాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్ సంప్రదాయ వైద్యం అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పూర్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా రాఘవన్ చిత్రానికి కార్తీక్, నకుల్, క్రిష్ పాడిన పాట రచన వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల 15వ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంట దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కోరుతూ,
2: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశ వ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17వ తారీఖు మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని

0: ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే
4: బాగున్నావు.
3: సీకేవైసీ అంటే
4: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
5: ముందుగా దృశ్య మాధ్యమాలలో స్త్రీల సానుకూల చిత్రీకరణ, ఈ అంశంపై డాక్టర్ జి అనిత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
6: స్త్రీలను కవులు, రచయితలు సున్నితమైన పువ్వులతోటి, చల్లని వెన్నెలతోటి పోల్చేవారు. వాళ్ల రచనలు కూడా అలాగే సాగేవి. ఒక స్త్రీ ఎలాంటి కుటుంబాన్నైనా, భర్త ఎలాంటివాడైనా, తన యొక్క సున్నితమైన ప్రవర్తనతో కుటుంబాన్ని చక్కదిద్దుకుని అందరికీ ఆదర్శంగా నిలిచేది. అటువంటి పాత్రలే మనకి దృశ్య మాధ్యమాలలో కనిపించేవి. అవి ఎంతో ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆధునిక యుగంలో స్త్రీ వివిధ రంగాల్లో తన సత్తా చాటుతూ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అలాగే దృశ్య మాధ్యమాల విషయంలో స్త్రీల పాత్ర ఎలా చిత్రీకరించాలి, ఎలా సానుకూల దృక్పథం కలిగి ఉండాలి, ఆ పాత్ర ప్రేక్షకుల మన్ననలు ఎలా పొందాలి అనే విషయాల గురించి డాక్టర్ జి అనిత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అనిత గారు నమస్కారం అండి.
7: నమస్తే అండి.
6: దృశ్య మాధ్యమాలలో స్త్రీల పాత్రలు చాలా సున్నిత మనస్తత్వంతో చిత్రీకరించేవారు కదా. ఒక సినిమా గాని, ఒక నాటకం గాని, ఒక సీరియల్ గాని మంచి ఆదరణ పొందాలంటే స్త్రీ పాత్రలు ఎంతవరకు దోహదపడేవండి?
7: ఖచ్చితంగా గతంలో మంచి ఔన్నత్యంగా గల వ్యక్తులుగా స్త్రీలని చూపించేవారు. వాళ్ళది అది ఇటు సమాజంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ వాళ్ళ పాత్రల్లో చాలా ఔచిత్యం కనిపించేది, చాలా ఉన్నతంగా ఉండేవి. ప్రత్యేకించి కొంత కొంతమంది పురాణాల్లో కానివ్వండి, తర్వాత రాజకీయ రంగం కానీ, సాంస్కృతిక రంగం, ఏ రంగం తీసుకున్నా వాళ్ళని చాలా చక్కగా

0: చాలా బ్యాలెన్స్ గా చిత్రీకరించేవారు. వాళ్లకున్న సమస్యలు కూడా అంతే ఔన్నత్యంగా, వాళ్ళని మరీ దిగజార్చడంగా కానీ వాళ్ళని తప్పుపట్టేలాగా ఉండేవి కాదు. సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా సున్నితంగా చక్కగా చూపించేవారు, వాటికి పరిష్కారాలను కూడా వాటికి చక్కగా చూపించేవారు. అది టెలివిజన్ కానివ్వండి, రేడియో కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఎక్కడా కూడా మితిమీరిన అపహాస్యం చేయటం కానీ అలాంటి ఉండేవి. అంటే సమాజంలో జరిగే వాటికి ఖచ్చితమైన పోర్ట్రేయల్ లాగా ఉండేవి అవి. అంతే తప్పించి ఎక్స్ట్రా చేసి చూపించడం కానీ, ఎక్కువ చేసి చూపించడం కానీ, లేని వాటిని కల్పించి చూపించడం కానీ అలాంటివి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చూపించారంటే చాలా ఔన్నత్యంగా మహిళ ఒక స్థాయిని కానీ అనిపించేలాగా. మీరు కొన్ని సినిమాలు కనుక చూస్తే అలాంటివి బాగా పాపులర్ అయ్యాయి. మహిళా పాత్రలు ప్రధానంగా ఔన్నత్యంగా చూపించినవి ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ అవి పాపులర్ గానే ఉంటాయి.
1: అవును, ఇది వరకు సహాయక పాత్రలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండేది.
0: అవును,
1: ఆ పాత్రల ద్వారా మనకు ఒక సందేశం కనిపించేది. కానీ ఇప్పుడు అలా ఉంటుందా?
0: అసలు మెయిన్ క్యారెక్టర్స్ కే ఔన్నత్యం అనేది మనకి కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఏంటంటే చెట్టు చుట్టూ తిరిగే అందమైన బొమ్మల్లాగే చూపిస్తున్నారు. కాబట్టి సహాయక పాత్రలు మీరు చూస్తే అందరూ ఏదో కామెడీ క్యారెక్టర్స్ తప్పించి వాళ్ళ ద్వారా సమాజానికి పెద్దగా మెసేజ్ రావటం గానీ ఏమీ ఉన్నట్టుగా అయితే ఏమీ కనిపించట్లేదు.
1: అది ప్రజలు వాళ్ళని కూడా బాగా గుర్తుపెట్టుకునేవారు.
0: ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఉండాలి కాబట్టి ఎవరో ఒకళ్ళని హీరోయిన్ హీరోయిన్ వెనకాల ఒకళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళని తప్పించి వాళ్ళకంటూ రోల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. గుర్తుంచుకోదగ్గ రోల్స్ అనేవి సినిమాల్లో చాలా తక్కువగా ఉంటున్నాయి.
1: ప్రస్తుత దృశ్య మాధ్యమాలలో కూడా స్త్రీ పాత్రలకు ఇటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నారా? మీరేమంటారు?
0: ఏవో ఒకటి అలా తప్పించి సినిమాలు కానీ టెలివిజన్ సీరియల్స్ లో కానీ తప్పించి బహుశా లేవనే చెప్పాలండి. గత 10-15-20 ఏళ్ల నుంచి పెద్దగా ఏమీ, ఎస్పెషల్లీ టెలివిజన్ వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే అది ఇంకా తగ్గింది. ఆ క్వాలిటీ అనేది వాళ్ళని చక్కగా పాజిటివ్గా చిత్రీకరించడం కానీ, సానుకూలంగా చూపించడం కానీ, మంచి లక్షణాలను హైలైట్ చేయడం కానీ, ఇవన్నీ ఇంకా తగ్గాయనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించి టెలివిజన్ వచ్చిన తర్వాత 24 గంటలు వాళ్ళ ప్రోగ్రామ్స్ చూపించాలి. సో ఏమిటంటే ఉన్నవి లేనివి అన్నీ కల్పించి కొత్త కొత్తగా చూపించే ప్రయత్నం చేసే దీంట్లో దానివల్ల ఏంటంటే విమెన్ కూడా రకరకాలుగా ఎలా చూపిస్తారు, తల్లిని చెల్లిని చూపించాలి, లేకపోతే ఒక ఎంప్లాయీగా చూపించాలి, ఒక పొలిటీషియన్గా చూపించాలి. ఇవి కాకుండా ఎలా చూపించాలి అంటే నెగటివ్ క్యారెక్టర్స్ చూపించాలి, లేకపోతే సెన్సిటైజ్ చేయాలి, సెన్సేషనలైజ్ చేయాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువైపోవడం వలన బహుశా ఇంకా అబ్సీనిటీ అనేది పెరిగిపోతుందనే మనం అనుకోవాలి.
1: అంటే ఇప్పుడు వాళ్ళని ప్రధాన పాత్రధారులుగా చూపించాలంటే ఒక విలన్ గా
0: చూపించాలనే
1: హైలైట్ చేస్తే ఆ సీరియల్ మంచి
0: పాపులారిటీ అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అది ఇంకా పెరుగుతుందే తప్పించి తగ్గట్లేదేమో అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, టెలివిజన్ వచ్చిన కొత్తల్లో కూడా దూరదర్శన్ లో కానీ కొన్ని కొన్ని ఛానల్స్ లో చాలా చక్కటి పాత్రలు ఉండేవి మహిళలకు కూడా. ప్రత్యేకించి హిందీ తెలుగు సీరియల్స్ లో చాలా ఔన్నత్యంగా చూపించేవాళ్ళు. వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చే పాత్రలు వాళ్ళకి ఇచ్చేవారు. కుటుంబం కానివ్వండి, బయట వర్కింగ్ విమెన్ గా కానివ్వండి, సమాజంలో ఒక మంచి పాత్రలు వాళ్ళు పోషించినట్టు చూపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక ఇంట్లోనే ఒక తల్లి ఒక చెల్లిని కూడా విలన్ గా మార్చేసి వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేసేవాళ్ళలాగా, మర్డర్లు చేసేసేవాళ్ళలాగా, ఓన్లీ కంటెంట్ కోసం. వాటి నిడివి పెంచాలి కాబట్టి పెంచడం తప్పించి ఇది చాలా అన్వాంటెడ్.
1: అనిత గారు, ముఖ్యంగా పిల్లలు కూడా పెద్దవాళ్లతో పాటు టీవీలకు అతుక్కుపోతున్నారు. వాళ్లు పూర్తిగా పరిపక్వత చెందకముందే వాళ్లలో విషబీజాలు నాటుకుంటున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
0: మిగిలిన వాళ్లకంటే కూడా చిల్డ్రన్, పిల్లల మీద, అడాలసెన్స్ మీద బాగా ఈ ఎఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చూసేవి వాళ్ళకి తక్కువ, వాళ్ళ పరిధి చాలా తక్కువ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు బయట టీచర్స్ స్కూల్లో అంత వాటికే వాళ్ళు లిమిట్ అయి ఉంటారు. సో మూడో అవకాశం వాళ్ళు ఏమిటి అంటే టీవీ ద్వారా చూసి, ఓకే ఇలా ఉంటారు కాబోలు సొసైటీలో, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కాకుండా బయట వేరే వేరే స్థలాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి కాబోలు అనే ఆలోచన వాళ్ళకి కలిగింది అనుకోండి, అది కంటిన్యూస్ గా అవే చూస్తూ ఉంటే అది బలపడిపోదు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మీరు కనుక గమనిస్తే సివిల్ సర్వీస్ టాపర్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక స్పెషల్ డిజేబుల్ గర్ల్, ఆవిడ సివిల్స్ కొట్టి ఎంతో మందికి ఆవిడ ధైర్యాన్ని ఇచ్చి చదివించి గైడ్ చేయించి వాళ్ళు బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. కానీ ఎన్నిసార్లు వాళ్ళని చూపించారు, ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు, వాళ్ళతో ఇన్స్పైరింగ్ స్పీచ్లు ఎన్ని ఇప్పించారు, అలాంటివి మనకి ఎక్కడా కనిపించలేదు. ఏదో ఆ 2 రోజులు ఏదో హడావిడి చేయటం తప్పించి అలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. మంచి డాక్టర్స్, మంచి అడ్వకేట్స్, ఇప్పుడు మీరు డిఫెన్స్ సర్వీసెస్ లో చూస్తే చాలా మంది వస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఎక్కడ చూసినా విమెన్ చాలా మంచి మంచి పొజిషన్స్ లోకి వెళుతున్నారు. ఎంతో వేగంగా వెళ్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో సాధిస్తున్నారు, మన ఎవరెస్ట్ ఎక్కుతున్నారు. ఇట్లా చాలా మంది చాలా చాలా సక్సెస్ అచీవ్ చేసినా కానీ వాటిని హైలైట్ చేయకుండా ఎంతసేపు లేని వాటిని క్రియేట్ చేయటం వలన ఫస్ట్ ఇబ్బంది పడేది పిల్లలే.
1: పిల్లలు
0: పైగా ఏంటంటే వాళ్ళని డైవర్ట్ చేయడం అనేది చాలా కష్టం.
1: వాళ్ళలో ఒకటి
0: నాటుకుపోయిన తర్వాత అది చాలా డైవర్ట్ చేయడం చాలా కష్టం. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి గైడ్ చేసేంత టైం ప్రస్తుతానికి పేరెంట్స్ లేదు కాబట్టి వాడు ఏం టీవీలో చూస్తాడో అదే నిజమేనేమో అనుకునే పరిస్థితి ఉంటుంది.
1: స్పెండ్
0: చేసి ఇది తప్పు ఇట్లా ఉండదని చెప్పే తీరిక పేరెంట్స్ కి ఉండట్లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత సో ఏ రకంగా చూసినా గానీ ఇది ఒక అన్హెల్దీ అనారోగ్యకరమైన పరిస్థితుల్లోనే ఎస్పెషల్లీ విమెన్ కి సంబంధించి ఉంటున్నాయి కాబట్టి ఎక్కడో దగ్గర దీన్ని ఒక
1: ఫుల్ స్టాప్ తీసుకురావాలి.
0: పెట్టాలి, డెఫినెట్ గా పెట్టాలి. పెట్టకపోతే ఏంటంటే ఇది చాలా విపరీతమైన పరిణామాలకు దారితీసింది.
1: మీ అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన సమాజం కోసం దృశ్య మాధ్యమాల ద్వారా స్త్రీ పాత్రలు ఎలా ఉండాలంటారు?
0: వాళ్ళు సాధించేవి చూపిస్తే చాలండి. ఫస్ట్ వాళ్ళు ఎంత చక్కగా ఎంత కష్టపడి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, ఏ రంగమైనా తీసుకోండి. ఒకటి జరుగుతున్నదాన్ని చూపించడం ఒకటి. రెండోది సజెస్టివ్ గా ఏమన్నా జరిగితే ఇలాంటివి జరగకుండా ఏం చెయ్యొచ్చు, మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం ఏం చేయాలి, సామాజికవేత్తలు ఏం చెయ్యొచ్చు, ఇలాంటివి ఈ రెండు ఆస్పెక్ట్స్ ఆల్రెడీ సక్సెస్ ఉన్నది కాబట్టి దాన్ని మనం చూపిద్దాం. సెకండ్ ఏమిటి అంటే జరగకుండా ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు, చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ప్రజల్లో ఎలాంటి అవగాహన కలిగించాలి, ఓకే ఇంకా బెటర్ గా ఏమన్నా చట్టాలు ఏమన్నా సవరించాలా, ఇలాంటి చర్చలు గానీ ఇలాంటి అవకాశాలు గానీ ఎక్కువ మనం చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఒక ఆలోచన అయితే మొదలవుతుంది.
1: అంటే ఇప్పుడు అన్ని వర్గాల వారు
0: అందరూ కలిసి చేయాలి. లేకపోతే జనరల్ గా ఇప్పుడు దాకా ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాసేపు మాట్లాడుతున్నారు, అందరూ అవును అవును ఖండిస్తున్నారు, ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, దానివల్ల ఏం జరగదు కదా, దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ఇది తప్పే అంటున్నారు తప్పించి, తప్పుని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఏ మెకానిజం మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని ఎవరెవరు దానిలో ప్రధానమైన పాత్ర పోషించాలనే డిస్కషన్ కంటిన్యూస్ గా జరిగితే తప్పుడు. సేవర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు
1: జరిగిన,
0: అంటే సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉండడం వల్ల సమాజంలోకి మెసేజ్ చాలా ఫాస్ట్ గా
1: వచ్చింది,
0: ఫీడ్బ్యాక్ కూడా అంత ఫాస్ట్ గా వచ్చింది. వాళ్ళు ఏం కావాలని ప్రజలందరూ ఒకటే ఏకతాటి మీద నిలబడి ఇలా చట్టాన్ని సవరించాలి, వీళ్ళు ఇలా శిక్ష పడాలి అని అన్నారు కాబట్టి అంత ఫాస్ట్ గా దాన్ని అమెండ్ చేశారు. దాని ఫలితం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. మరి అదే స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తే తప్ప ఈ అబ్సినిటీని మనం ఇండీసెంట్ పోర్ట్రేయల్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, మహిళలే కాదు పిల్లల విషయంలో కూడా, చైల్డ్ అబ్యూస్ విషయంలో కూడా మనం ఈ చట్టాన్ని కొంచెం స్ట్రాంగ్ గా పిల్లల్ని చిత్రీకరించే విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించేలాగా చట్టాన్ని అయితే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది.
1: అంటే మామూలుగా అయితే ఎవరు వినరు, ఇప్పుడు స్కూల్లో పిల్లలకి మంచిగా చెప్తే వినరు, ఒక దెబ్బ పడితే వింటారు. ఆ రకమైన ఇది
0: ఇన్కల్కేట్ చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి తర్వాత తర్వాత అనేది ఒక అవగాహన ఖచ్చితంగా కలగజేయాలి.
1: ఇప్పుడు వినోదం, విజ్ఞానం లేదా హాస్యం కోసం మనం దృశ్య మాధ్యమాలను చూస్తూ ఉంటాం. ఈ ఆధునిక కాలంలో వాటి పోకడ ఎలా ఉందంటారు, ఏమైనా కనిపిస్తోందా?
0: అన్ని ఎక్కువ మోదాలోనే కనిపిస్తున్నాయి. వినోదం విజ్ఞానంగా ఏమో గానీ వినోదం హాస్యం మాత్రం కొన్ని కొన్ని ప్రోగ్రాములు చూస్తే మనకి అవి మెచ్చుకోదగ్గ రీతిలో అయితే ఏమీ కనిపించట్లేదు. ఈ గంట ఏదో ప్రోగ్రామ్ వేయాలి కాబట్టి నలుగురిని కూర్చోబెట్టి ఏదన్నా చేద్దామన్న తప్పించి ఒక మంచి ప్రోగ్రామ్ తయారు చేయటము, అది ప్రజల్లోకి తీసుకెళ్దాము అనే ఒక వినోదం కూడా మోతాదు మించి అపహాస్యంగా ఉండి వెగటు పుట్టించేలా ఉంటున్నాయి తప్పించి నిజమైన వినోదం అనేది బహుశా లేదని చెప్పుకోవాలి.
1: వార్తలలో మహిళలపై జరిగిన సంఘటనలపై వారిని ఎలా చిత్రీకరిస్తారండి?
0: యాక్చువల్ గా కొన్ని మనకున్న చట్ట పరిమితుల ప్రకారం ఏంటంటే అత్యాచారం అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు అని చెప్తామండి. అలాగే ఆ కేసుకి బలం చేకూరుతుంది అన్నప్పుడు తప్ప వాళ్ళ విజువల్స్ కానీ వాళ్ళ పర్సనల్ ఇవి కానీ చూపించకూడదు. అంటే ఒక ఎవిడెన్స్ గా అవసరమైతే తప్ప వాళ్ళని అసలు చూపించకూడదు. ఒకవేళ చూపించాల్సి వస్తే ఆ ఫోటోని మాస్క్ చేయటం గానీ లేకపోతే కనిపించకుండా ఏదన్నా బ్లర్ చేయటం గానీ అలాంటివి చేసి చూపించచ్చు. అది ఏది తప్పదు అనుకుంటే, అక్కడ సిచ్యువేషన్ గ్రావిటీ ఉందనుకోండి, అంటే అది చూపిస్తేనే ఒక నిజంగా ఇలా జరిగిందనేది నమ్ముతారు ప్రజలు అనుకున్నప్పుడే తప్ప అట్లాంటిది చూపించడం అనేది అడ్వైజబుల్ కాదు. ఈవెన్ చిన్నపిల్లల విషయంలో కూడా మైనర్స్ కనుక ఎంత పెద్ద నేరం చేసినా గానీ వాళ్ళని డైరెక్ట్ గా మనం చూపించకూడదు, వాళ్ళ పేర్లు కూడా మనం రివీల్ చేయకూడదు. ఇవి చాలా ప్రాథమికమైన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి. ఇవి చాలా కేసుల్లో వైలేట్ అయిపోతున్నాయి, ఎస్పెషల్లీ నిరుపేద వర్గాలు అలాంటి వాళ్ళ మీద జరిగినప్పుడు చాలా ఫ్రీగా చూపించేస్తున్నారు, డిస్కస్ చేసేస్తున్నారు. తప్ప ఎవరైనా కానీ ఆ మినిమం డీసెన్సీ అనేది తప్పనిసరిగా పాటించాలి, దీని మీద అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా టెలివిజన్ ఛానల్స్ లో కానీ వీటిల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ పనిచేసే వాళ్ళల్లో ప్రొఫెషనలిజం కొంచెం తగ్గుతోంది కాబట్టి, పైగా కాంపిటీషన్, మనం ఎంత తొందరగా ఇది చూపించేద్దాం అన్న దీనిలో ఆ ఎడిట్ చేయకపోవడము, ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం, వచ్చిన ఫుటేజ్ని అట్లా చూపించేయటం వలన ఈ ఇండీసెన్సీ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది.
1: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రజల్లోకి,
0: ముందు మెయిన్ మీడియాలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉండాలి, ఏది చూపించాలి ఏది చూపించకూడదు, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, చూపించకపోతే నష్టమేం లేదనుకోండి, అనవసరం కదా అలాంటప్పుడు. సో ఫస్ట్ బేసిక్ గా ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి వాళ్ళకి నేర్పించాలి. అలాగే సెన్సేషనలైజ్ చేద్దామనో లేకపోతే ఇంకోటి అలాంటివి అనేవి, ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించడం వాళ్ళ కనీస ధర్మం, మోరల్ ఎథికల్ ధర్మం అది, అది పాటించాలి. నెక్స్ట్ ఏమిటి అంటే ప్రజలకు కూడా ఇలాంటివి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవటం, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, నాకు ఇది ప్రోగ్రామ్ మీరు ఇలా చేశారు ఇది తప్పు అని చెప్పడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సో అలాంటి ఒక కంప్లైంట్ మెకానిజం కూడా మనం డెవలప్ చేస్తే, కోర్టుకి వెళ్ళాలి, ఎవరు వెళ్తారు ఈ రోజుల్లో కోర్టుకి కంప్లైంట్, ప్రతి ఒక్కళ్ళు కేసు వేసి అంత ఇది కాదు కాబట్టి, ఒక మెకానిజం డెవలప్ చేసి వాళ్ళకి తెలియజేయాలి, మీకు నచ్చలేదు ఈ కంటెంట్, ఈ ప్రోగ్రామ్ నచ్చలేదు ఇది లేదు అనుకోండి, అప్పుడప్పుడు టెలివిజన్ ఛానల్స్ లో స్క్రోల్స్ వస్తున్నాయి బీసీసీకి వాళ్ళకి మీకు ఇవ్వండి అని చెప్పి, దాని మీద ఎక్కువ ప్రచారం. సో అలా ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో ఆ ఛానల్ నిర్వాహకులు కానీ ఆ ప్రోగ్రామ్ తయారు చేసే వాళ్ళలో కూడా ఒక ఆలోచన వస్తుంది, ఓకే మనం చేసే కంటెంట్ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మనం ఇలా చేయకూడదు, చేస్తే బహుశా ఇబ్బందులు రావచ్చు అన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం ని గట్టిగా అమలు చేయాలి. వెళ్తే అప్పుడు ఓకే మాకు ఇది నచ్చలేదు అని చెప్పడానికి స్కోప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ తిట్టుకుని ఇలా ఉంది అలా ఉంది అని తిట్టుకుని మెదలకుండా ఉంటున్నారు.
1: ఇప్పుడు ఈ దృశ్య మాధ్యమాలకు సంబంధించి మనం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అది ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక కంట్రోల్ మెకానిజం అనే దాన్ని ఇమీడియట్ గా డెవలప్ చేయడం ఒకటి. ప్రత్యేకంగా మనకు టెలివిజన్ కంటెంట్ ఎక్కువగా ఇబ్బందిగా ఉంది, పైగా ప్రజలకు చేరువుగా ఉండేది అదే కాబట్టి, టెలివిజన్ కార్యక్రమాలని ఒక స్క్రీనింగ్ చేసే మెకానిజం ఏదైనా ఒక డెవలప్ చేసి దానిలో అసభ్యంగా ఉండే వాటిని తొలగించమని వాళ్ళని ఇన్సిస్ట్ చేసి చేసే ఒక మెకానిజం, ఫిలిం సర్టిఫికేషన్ లాంటిది, సెన్సర్ బోర్డు లాంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి, ప్రత్యేకించి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, న్యూస్ కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ ఇలాంటి అసభ్యత ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి, ప్రతి కంటెంట్ ఏదైతే బ్రాడ్కాస్ట్ అవుతుందో టెలివిజన్ లో అది ఈ బోర్డు సర్టిఫై చేస్తేనే అది బ్రాడ్కాస్ట్ అయ్యే లాంటి మెకానిజం అయితే ఖచ్చితంగా దీన్ని చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎందువల్ల ఇలాంటి అసభ్యంగా చిత్రీకరించవలసి వస్తుంది అనే దాని ఒక డిస్కషన్ అనేది రెగ్యులర్ గా జరగాలి. దానికి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, టెలివిజన్ ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ చూసి దాన్ని ఖచ్చితంగా నిరోధించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి తప్పనిసరిగా చేయాలి. అలాగే ప్రజల్లో కూడా, ప్రజలు సామాజికవేత్తలు కూడా దీని మీద ఒక పోరాట ధోరణి కనిపించాలి. అంతే తప్పించి ఏదో ఇలా బాగాలేదు అని చెప్పి నలుగురు కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకుని వదిలేయకుండా గట్టిగా వేదికలు ఏర్పాటు చేసుకుని దీని గురించి విస్తృతంగా చర్చలు జరిగేలాగా కనుక చర్యలు చేపడితే డెఫినెట్ గా ఎంతో కొంత ఐడియా అనేది ప్రజల్లో కూడా వస్తుంది. అది వీలైనంత ఎక్కువ స్థాయిలో జరగాలి. అలాగే డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే స్ట్రీట్ ప్లేస్ కానీ ఇలాంటి వాటిలో కూడా ఇదే టాపిక్ ని వేదికలుగా మలుచుకుని వాటి గురించి, వాటి వల్ల వచ్చే పరిణామాలు చెప్పడం కానీ, అసలు ఇలాంటి చేయడం ఎందుకు అని ఒక డిస్కషన్ గనక మొదలైతే, అలాగే మహిళా సంఘాలు, యూత్ ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఉద్యమ రూపంలో గనక మహిళా సంఘాలు గట్టిగా ఒత్తిడి తెచ్చి, ప్రెషర్ గ్రూప్స్ అంటాం, ఒక ప్రెషర్ గ్రూప్స్ లాంటివి ఫామ్ అయ్యి ఒత్తిడి తీసుకొస్తే బహుశా గవర్నమెంట్ కూడా దాని మీద గట్టిగా వ్యవహరించే
1: మంచి చట్టం వస్తుందని
0: ఆశించాలి.
1: డాక్టర్ అనిత గారు, మీరు చెప్పినట్టుగా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ముఖ్యంగా మహిళా సంఘాలు గనక ప్రధాన పాత్ర పోషించినట్లయితే, ప్రభుత్వం కూడా దీనికి ఒక చట్టం తీసుకొచ్చినట్లయితే ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు దృశ్య మాధ్యమాలలో స్త్రీల సానుకూల చిత్రీకరణ అంశంపై డాక్టర్ జి అనిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
4: బ్రో ఇది చిరిగింది.
3: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
3: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు వింటారు.
2: వినాయక చవితి హిందువులకు ముఖ్య పండుగ. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు వినాయకుని పూజిస్తే ఆ పనిలో విఘ్నాలు కలగవని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఏ దేవుని పూజ ప్రారంభించాలన్నా కూడా ముందుగా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం పూజించే వినాయకుని విగ్రహం మట్టితో చేసినది వాడటం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే, రసాయనాలతో కూడిన విగ్రహం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటిని నిమజ్జన చేసే సమయంలో ఆ రసాయనాలు నీటిలో కరిగి జలచరాలకు ముప్పు కలిగే ఆస్కారం ఉంది. అంతేకాదు, నీరు కూడా కలుషితం అవుతుంది. అదే మట్టితో చేసిన విగ్రహం అయితే మన ఇంటిలోనే ఒక బకెట్ నీళ్లలో ఉంచితే కరిగిపోతుంది. ఆ నీటిని మన మొక్కలకే వాడుకోవచ్చు. ఇక మరొకటి గణేష్ మండపాలు. వీటిని ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయకపోవడం మంచిది. అలాగే మండపాలను గాలి వానలకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించుకోవాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది. అలాగే దేవుని దగ్గర నూనెతో వెలిగించే దీపాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపాలకు దగ్గరగా మండపంలో వస్త్రాలు పటాసులు లాంటివి ఉంచరాదు. రాత్రివేళ పూజానంతరం మండపంలో ఎవరో ఒకరు ఉండటం మంచిది. అలాగే

0: రాత్రివేళ మండపంలోకి కుక్కలు పశువులు చొరబడకుండా కంచె ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద మండపాల వద్ద నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పోలీసుల సహాయ సహకారాలు తీసుకుని వారు చెప్పిన నిబంధనలు పాటించాలి. మండపాల వద్ద భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాలి. చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్లలో పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని చిన్న సౌండ్తో పెట్టుకోవాలి. శబ్దస్థాయిలను అనుమతించదగిన పరిమితుల్లో ఉంచాలి. సౌండ్ బాక్సులను స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఉపయోగించరాదు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, మైక్లను ఉపయోగించరాదు. అలాగే క్రాకర్స్ కూడా కాల్చరాదు. ఇక గణేష్ మండపాలు ఏర్పరిచేటప్పుడు వాటి ఎత్తు కరెంటు వైర్లకు, నెట్ వైర్లకు తగలకుండా చూసుకోవాలి. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పరచుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మండపాల వద్ద ఏర్పాటు చేసే లైట్ల కోసం విద్యుత్ శాఖ వారి అనుమతులతో తగు ఏర్పాట్లు చేసుకోవాలి. కొంతమంది కరెంటు లైట్ల కోసం నేరుగా విద్యుత్ స్తంభాల నుండి విద్యుత్ తీగలు పెడతారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఏదైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత పూర్తిగా మీదికే వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మండపాల సమీపంలో విద్యుత్, ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టవ్లను వాడరాదు. ప్రతి మండపం వద్ద అగ్నిమాపక సిలిండర్లను ఉంచుకోవాలి. అలాగే 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. ఇక ఎవరి శక్తిని బట్టి 1, 3, 5, 7, 9 ఇలా నిమజ్జన జరిగే రోజున మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎంతో హడావిడిగా, ఆర్భాటంగా జరిగే నిమజ్జన ఊరేగింపులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపైన క్రాకర్స్ కాల్చి పారేయకూడదు. గణేష్ విగ్రహాలను తీసుకుని వెళ్లే వాహనాలు పైన ఉన్నటువంటి కరెంటు తీగలకు తగలకుండా చూసుకోవాలి. అలాగే వానపడినా మరింత జాగ్రత్తలు పాటించాలి. నిమజ్జన జరిగే చెరువులు, నదుల వద్దకు పిల్లలను పంపకపోవడం మంచిది. నిమజ్జన జరిగే సమయంలో పెద్దవారు మాత్రమే గణేష్ విగ్రహాలను నిమజ్జన చేసి జాగ్రత్తగా బయటకు రావాలి. ఎక్కువ ఆర్భాటాలు, హంగులు అక్కడ చేయకూడదు. గణేషుని పూజలో ఎక్కువగా పూలు, పత్రి, గరికలనే వాడతాము. కాబట్టి నిమజ్జన సమయంలో వాటిని నీటిలో కలపకుండా ఇంట్లో ఉన్న చెట్లలో వేసినట్లయితే అవి భూమిలోకి కలిసి మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని కలుషితపరచకుండా పండుగలు జరుపుకుంటే ముందు తరాల వారికి మంచి భవిష్యత్తునిచ్చిన వారం అవుతాం. అలాగే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకునే ఈ వినాయక చవితి పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు ఒక భక్తిగీతం వినండి.

మీరింతవరకు భక్తి గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
1: నమస్కారం అండి, నా పేరు భార్గవి. ఈరోజు బొమ్మరిల్లు కార్యక్రమంలో విపిఎన్ జేఎం హై స్కూల్ సూరేపల్లి విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. స్వర్గస్థులైన ప్రముఖ కవి శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే గారు మన తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. శ్రీ సినారే గారు మన తెలుగు భాషకు జ్ఞానపీఠ్ అవార్డును అందించిన రెండవ కవి. ఆయన తెలుగులో గజల్లు అనే కొత్త సాహిత్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ సినారే గారు వ్రాసిన ఒక గజల్ను విందాం. ఈ పాటను అంకిత, గౌతమి, మేఘన, రత్నకుమారి ఆలపిస్తారు.

పిల్లలకు అన్ని ప్రశ్నలే. ఈ ప్రశ్నలు చెప్పదంత ప్రశ్నలే కాదు, సూక్తి సుధ లాంటివి కూడా ఉంటాయి. అలాంటి ప్రశ్నల్ని బాలస్వరూప్ రాహి గారు వ్రాసిన ఒక గేయాన్ని మేఘన, అంకిత, గౌతమీలు పాడతారు, వినండి.

0: झरने बला बहाता कौन, अगर न होते पेड़ बला फिर हरियाली फैलता कौन, अगर न होते फूल बताओ किल किल कर मुस्कता कौन, अगर न होते फूल बताओ किल किल कर मुस्कता कौन, अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन, अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन, ये सब प्रश्न उठाता कौन, ये सब प्रश्न उठाता कौन।
1: మన తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో దండకం ఒకటి. మనకు భక్తి దండకాలు చాలా ఉన్నాయి, అలాగే సరదాగా తిట్లు దండకాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సరదాగా కాఫీ గురించి ఒక దండకం రాశారు. దాన్ని సోదరుడు సాయి మణికంఠ వినిపిస్తాడు, విన్నామా?
2: అనుదిన

0: ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన ముం తోమకం త్రాకు బెడ్ కాఫీ కోసము పెండ్లాముపై రంకెలేయించకే బెస్ట్ టేస్టీ స్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ లెస్సు కేఫీ స్వరీ జిహ్వ కుంసిద్ధి చేకూర్చవే లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగనే ఉష్ణ పానేశ్వరి స్టీలు ఫిల్టర్ల పళ్ళెములోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగా జారంగా నోరూర చూడంగ నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా కాస్త తాగం పునర్జన్మ వచ్చే విధంగా పొద్దు పొద్దునే నీ పొందు లేకున్నా మూడంత పాడయి టైం అంత వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్ట్ సుసర్వము నాశనము కావించుకుంటారుగా అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా దాచుకుంటారుగా కాచుకుంటారుగా చచ్చినట్టింకా ఇచ్చేంత సేపం దరున్ వేచి ఉంటారుగా కాఫీ నంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గిలకొట్టుచున్నారుగా ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా గొప్ప నిష్టాగరిష్ట పరిస్థాలలోనం గరిష్టంబుగా కాఫీ తాగేందుకు ఇష్టంబుగా పోవుగా షాపు మూసేయవా పోవుగా సర్వ కాఫీ రసాంగి సుధాంగి శుభాంగి ప్రభాంగి నమస్తే నమస్తే నమః.
1: జీవితం నదీ ప్రవాహం లాంటిది. బాల్యం, యౌవనం, వార్ధక్యం, అనంత విశ్వంలో కలిసిపోవడం అనేది జీవిత పయనం. అయితే తుల్లింత సెలయేరుగా వంపు సొంపుల నడకలతో సముద్రంలో కలిసిపోవడం నది యొక్క ప్రయాణం. ఈ రెండింటినీ కలిపి ఇంగ్లీషులో కారోలైన్ అన్నేబౌల్స్ రచించిన ఒక పోయంని మన సోదరి మనులు అంకిత, గౌతమి, మేఘనల గొంతుతో విందాం.

0: మన భారతీయ సంస్కృతిలో పురాణాలు చాలా ప్రధానమైనవి. వేదసారాన్ని వేదవ్యాస భగవానుడు పురాణాలుగా రూపొందించారు. అవి 18 పురాణాలు. వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకునే విధానాన్ని ఒక శ్లోకం రూపంలో వివరిస్తాడు సోదరుడు భార్గవ సాయి. విన్నామా మరి?
1: మద్వయం బద్వయం చైవ ప్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఈ శ్లోకంలో 18 పురాణాల పేర్లు చెప్పారు. మద్వయం అంటే మాణి అక్షరంతో ప్రారంభమయ్యే 2 పురాణాలు ఉన్నాయి. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బద్వయం బాణి అక్షరంతో ప్రారంభమయ్యే 2 పురాణాలు ఉన్నాయి. అవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. భ్రత్రయం బ్రాహ్మణ అక్షరంతో ప్రారంభమయ్యే 3 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం వాణి అక్షరంతో ప్రారంభమయ్యే 4 పురాణాలు ఉన్నాయి. వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం. అనాపలింగ కూస్కాని అనే సమాసం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పురాణాన్ని తెలియజేస్తుంది. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, ప పద్మ పురాణం, లిం లింగ పురాణం, గ గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్క స్కంద పురాణం. ఇలా మనం అన్ని పురాణాలని గుర్తు పెట్టుకోవచ్చు. మరొకసారి ఈ శ్లోకాన్ని చెప్తాను. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్.
0: మన తెలుగు సాహిత్యంలో ఎన్నో శతకాలు, ఎన్నెన్నో సూక్తులు, పద్యాలు ఉన్నాయి. మేం రోజూ ఒక పద్యాన్ని పాఠశాలలో వింటూ ఉంటాం. ఇవాళ సోదరుడు వి నాగబాబు ఒక సూక్తి పద్యాన్ని వినిపిస్తాడు.
2: శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధయున్నరాని చదువు లేదు. శ్రద్ధ కలిగనే చంద్రమండల యాత్ర సులభ సాధ్యమేయగు తెలుగు బిడ్డ. మనకు శ్రద్ధ అనేది అన్నిటినీ సాధించడానికి కారణం. చదువు రావటం లేదంటే మనకు శ్రద్ధ లేదని అర్థం. శ్రద్ధ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. శ్రద్ధ వల్లే మనిషి చంద్రమండల యాత్ర కూడా చేయగలిగాడు. కాబట్టి మనమంతా శ్రద్ధను పెంచుకొని ఉన్నతిని సాధించాలని నార్ల చిరంజీవి గారు తెలుగు బిడ్డ శతకంలో ఈ పద్యం ద్వారా తెలియజేశారు.
0: సోదరుడు నాగబాబు చెప్పినట్లుగా మనమంతా కూడా శ్రద్ధను పెంచుకుని విద్యల అభివృద్ధిని సాధిద్దాం. మానవత్వం అంటే ఎదుటివాడి కష్టాన్ని తన కష్టంగా భావించి వాటిని తొలగించడానికి తన వంతు కృషి చేసేవాడే మనిషి. అదే మానవత్వం. కానీ అలాంటి మనిషే నేడు కరవైపోతున్నాడనే ఒక పాటని శశినాగ ప్రియాంక, మేఘన, రత్నకుమారి వినిపిస్తారు. వినండి.

0: మనందరికీ ఇల్లు చక్కగా సర్ది నీటుగా ఉంటే బాగుంటుంది కదా. కాని పాపం కొందరికి మాత్రం ఎంతకీ ఒక పట్టానా నచ్చదు. అందుకే సర్దిందే సర్ది, మళ్లీ సర్ది, తంటాలు పడుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంట్లోకి తీరుగా అనే నాటిక ద్వారా వెళ్దాం రండి.
1: రజనీ, పద పద దేవుడి పటం గదిలో ఎడం ప్రక్క గోడకు తగిలించు, వెంటనే పాలు పొంగించు. లారీ వచ్చే టైం అయింది. సామాన్ దింపుకుని సర్దుకునే సరికి మళ్ళీ ఎంత టైం అవుతుందో ఏమో.
2: ఏమండి, ఈ ఇల్లు చక్కగా ఉంది కదూ.
1: ఆ అవును,
2: మీ ఆఫీస్కి పిల్లల స్కూళ్ళకు కూడా దగ్గర. ఇంట్లోంచి 1 mile దూరం నడిస్తే చాలు, కూరలు బజారు సరుకులు అన్నీ తెచ్చుకోవచ్చు కదండి.
1: మనం ఖాళీ చేసి వచ్చిన ఇంటిని కూడా చేరిన కృతలో ఇలాగే మెచ్చుకున్నట్లు గుర్తే.
2: చేశారులేండి పెద్ద నేరారోపణ. అప్పుడు నిజంగానే నచ్చింది, అందుకే నచ్చిందన్నాను. అయితే ఆ తర్వాత నచ్చలేదని అనకూడదా ఏమిటి? మాట మార్చుకోకూడదని రూలా ఏమిటి? నచ్చినప్పుడు నచ్చిందన్నాను, నచ్చినప్పుడు నచ్చలేదన్నాను, తప్ప?
1: అబ్బెబ్బే, తప్పు కాదు, ఒప్పే. తప్పంటూ ఏదన్నా ఉంటే అది నాది. ఎందుకంటే నువ్వు బాగుంది అనగానే నిజమే అనుకుని పిచ్చి వెదవలా తలుపేశాను. కాని పట్టుమని 10 months కాకుండానే ఇల్లు బాగాలేదు, తీరుగా సర్దుకోవడానికి వీలుగా లేదు అంటూ నా ప్రాణంతోడి ఈ ఇంట్లోకి మార్పించేశావే.
2: మీరు నన్ను ఎత్తిపడవక్కర్లేదు. మీరెన్నైనా అనండి, ఇల్లు ఒక తీరుగా సర్దుకోందే నాకు తోచదు.
1: ఒక తీరుగా అంటే ఊరంతటిది ఒక తీరు, ఉలిపి కట్టేది ఒక తీరట. సర్లే పద పద ఇల్లు సర్దుకుందాం. ఈ బియ్యం డబ్బా ఎక్కడ పెట్టను? టీవీ ఆ గదిలో అయితే బాగుంటుంది కదూ. అబ్బా మాట్లాడవే రత్నమా.
2: ఆ బియ్యం డబ్బా ముందు కింద పెట్టండి. ఇదెక్కడ పెట్టను అదెక్కడ పెట్టను అంటూ నన్ను ఊరికే కంగారు పెట్టకండి. ఏది ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత పెట్టి చూడాలి. బాగుందనుకోండి అక్కడే ఉంచేయాలి, లేదా చోటు మార్చేస్తాను. ప్రతిదానికి ప్లాన్లు ఉండాలండి. ప్లాను
1: నా బొందలా ఉంది నీ ప్లాను. ఇంట్లో దిగింది మొదలు ఇల్లు ఖాళీ చేసే వరకు అటు మార్చి ఇటు మార్చి సర్దడంతో సరిపోతుంది. కాస్తైనా విశ్రాంతి ఉండదు ఈ మనసుకి.
2: అయ్యా, మీరు నాకు సాయం చేయను వద్దు, మనసు పాడు చేసుకోను వద్దు. మీరలా ఒక పక్కగా కూర్చోండి, ఇల్లు తీరుగా నేనే సర్దుకుంటాను. హమ్మయ్యా, ఇల్లు సర్దుడు ఒక కొలికి వచ్చింది ఇప్పుడు. ఏవండి, ఎలా ఉంది మా నిల్లుప్పుడు? ఫ్రిడ్జ్, డబుల్ బెడ్రూము, డ్రాయింగ్ రూము, కిచెన్ అన్నీ చూడండి, ఎంత తీరుగా సర్దానో.
1: అవునవును, ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది. ఇవి రేపటి వరకు నేను స్థానభ్రంశం చెందకుండా ఇలాగే ఉండాలి కదా. మన మనసు ఏ క్షణం ఎలా మారిపోతుందో ఎవరికి తెలుసు?
2: ఎంతసేపు నన్ను ఆడిపోసుకోవడమే తెలుసు మీకు. ఓ పొగట్టామెప్పు ఉండదు. ఎంత చాకరీ చేసినా నా భార్యది ఎంత ఉత్తమమైన అభిరుచి అని ఒక్కసారి కూడా అనరే.
1: ఒక్కసారి కాదు, 1000 అనుకున్నాను నిన్ను మెచ్చుకున్నావు అని. కాని మెచ్చుకునే లోపలే నీ సర్దుడు మారిపోతుందయ్యే. ఇక్కడ ఈ బీరువా పెట్టడం ఎంత బాగుంది అని మెచ్చుకునే లోపలే అక్కడి నుంచి ఆ బీరువా మాయమైపోయి మాసిన గుడ్డల పెట్ట తయారైపోతుంది.
2: మీకు బాగా వచ్చింది నన్ను చెండుకు తినడమేగా. కానివ్వండి కానివ్వండి, ఎంత శ్రమపడి ఏం లాభం.
1: అన్నట్లు రజనీ, మా కొత్త మేనేజర్ని ఇవాళ మన ఇంటికి రమ్మన్నాను. ఇల్లు నీట్గా ఉంచు, అసలే డిసిప్లిన్ పిచ్చి ఆయనకు. ఆఫీస్లో కూడా ఎక్కడా రాజీ పడ్డాయన.
2: నిక్షేపంలా తీసుకురండి, ఇల్లు తీరుగా సర్ది ఉంచుతాను. ఏమండి?
1: ఏమిటి?
2: ఆయన్ని మరీ రాత్రి 9 తీసుకురాకండి. పెందలాడే తీసుకువస్తే నేను ఇల్లు ఎంత బాగా ఉంచుతానో చూసి ఆయనైనా మెచ్చుకుంటాడు.
1: 8 ఇక్కడికి వచ్చేస్తాం, సరేనా?
3: ఏందమ్మగారు పడి పడి సర్దేస్తున్నారు, ఇల్లు ఖాళీ చేస్తున్నారా ఏంది?
2: తీరుగా నేను సర్దుతుంటే ఖాళీ చేస్తున్నారా అని నువ్వు అడుగుతావేంటే?
3: సర్దుడు తీరా ఇది? సరే నాకేం పాయే అంట్లు తీసుకుంటున్నాను.
2: ఏంటట్టు వెళ్తున్నావు, ఆగు.
3: అదేందమ్మా, అంట్లు తీసుకోవద్దా?
2: అంట్లు అటు లేవు, ఇవిగో ఇక్కడ ఈ గదిలో.
3: అదేందది, మొన్న అక్కడ దేవుడి ఫోటో ఎట్టి అది పూజ గది అన్నారు కదా.
2: అంటే అన్నదెప్పుడు? మొన్న. కానీ వాళ్ళెందుకో అక్కడ దేవుడి ఫోటో పెడితే తీరుగా అనిపించడం లేదు నాకు, అందుకే మార్చేశాను. అటెల్లి అంట్లు తీసుకో.
3: గట్టనే, ఇంతకీ మాసిన బట్టలెక్కడ పెట్టారు? డ్రాయింగ్ రూంలోనా వంటింటోనా? మీరు అట్టుకొచ్చి పడేయండి, నేను అంట్లు ఎత్తుక్కొని సావలేను.
2: ఏమే నీకోలా లోకమైపోయానంటే నేను, నన్ను అర్థం చేసుకునే వాళ్లే లేకపోయారు. ఇల్లు తీరుగా సర్దుతోంటే తోచదే నాకు.
3: తీరుగా అంటే సామానంతా పోగెట్టి మధ్యలో కూకోవడమా?
2: నోరు మూసుకో, నువ్వు కూడా చెప్పేదానివే నాకు.
1: రండి సార్, రండి. రజనీ, మా మేనేజర్ గారు వచ్చారు.
2: ఏవండి, ఒక్కసారిలా రండి. ఇల్లింకా?
1: ఓ సినీ సర్దుడు బంగారంగాను ప్రొద్దుననగా చెప్పి పెడితే ఇంకా పూర్తి కాలేదటే నీ సర్దుడు. డ్రాయింగ్ రూమ్ నిండా ఈ చెత్తేమిటే?
2: ఏదో ఒకటిలేండి, అయిపోవచ్చింది. ఆ మూలగా ఉన్న కుర్చీ తీసుకొచ్చి బయట వేయండి. వెన్నెలగానే ఉందిగా, పర్వాలేదు. ఒక 5 నిమిషాల్లో పిలిచేస్తా.
1: కర్మ కర్మ, తప్పుతుందా మరి? రండి సార్, రండి. వంట అయిపోయిందట, కంచాలు పెడుతోంది. మీరిలా 1 నిమిషం కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను మొహం కడుక్కొని.
4: ఆ అలాగే. అరే ఏమిటిది, అడుగుం చల్లగా తగులుతోంది. చచ్చ, ఏమిటో జిగటగా కూడా అంటింది చేతి నిండా.
1: ఏ ఏది చూడనీయండి. అయ్యయ్యో, టమాటా పళ్ళు. రజనీ, రజనీ.
2: ఏమిటి?
1: ఏమిటా, టమాటా పళ్ళు కుర్చీలో పెట్టావేమిటి? పెట్టిన దానికి చెప్పొచ్చు కదా. చచ్చా, పాపం ఆయన బట్టలు.
2: అయ్యయ్యో, అక్కడ పెట్టానా? సర్దుల్లో పడి మర్చిపోయానండి. పచ్చడి చేద్దామని.
4: నువ్వు వేరే చేయటం ఎందుకమ్మా, నేనే చేసి పెట్టానుగా పచ్చడి. ఇంక తీసుకెళ్ళు లోపలికి.
2: సారీ అండి. ఏమండి, వంట అయిపోయింది. ఆయన మొహం కాళ్ళు చేతులు కడుక్కుని రమ్మనండి. బాత్రూంలో నీళ్లు రెడీగా ఉన్నాయి.
1: రండి సార్, ఇలా రండి. ఇదే బాత్రూం, మొహం కడుక్కుని రండి. నేను టవల్ తీసుకువస్తాను.
4: అమ్మో కళ్ళమంట, నాయనోమంట, కళ్ళు మండిపోతున్నాయి బాబోయ్, అమ్మో మంట.
1: అయ్యయ్యో, ఏమైంది? ఏదైనా కుట్టిందా?
4: అదొక్కటే తక్కువైంది ఇక్కడ నాకు. బరువుగా ఉంది కదా అని చెంబులో నీళ్లు తీసి మొహాన్ని పోసుకున్నాను. కుంకుడుకాయలు పడ్డాయి మొహం నిండా. మంట, అబ్బో మంట.
2: అయ్యో, అలా చూస్తూ నిల్చుంటారేంటండి? డ్రమ్ములో నీళ్లు ముంచివ్వండి, కళ్ళ మీద నీళ్లు పోసుకుంటారు. రేపు పండగ కదా, తలంటుకుందామని కుంకుడుకాయలు నానబెట్టాను చెంబులో. ఇల్లు తీరుగా సర్దుతూ ఆ చెంబు అక్కడి నుంచి తీయడం మర్చిపోయాను.
1: నీ బొంద, ఇల్లు తీరుగా సర్దడం కాదు కానీ నా ప్రాణం మీదకి తీసుకువస్తున్నావు. సార్, మంట తగ్గిందా? ఇంకొక చెంబెడు నీళ్ళు ఇవ్వనా సార్? కళ్ళు కొంచెం తెరిపిన పడ్డాయా?
4: షటప్, ఐఎమ్ గోయింగ్. నేను వెళ్ళిపోతున్నాను.
1: సార్ వెళ్ళకండి. అయ్యో, ఆయన వెళ్ళిపోయాడు. దీని మూర్ఖత్వానికి రేపు నేను బలవ్వాలి. తెలిసి తెలిసి ఎంత తెలివి తక్కువగా ఆయన్ని భోజనానికి పిలిచాను. ఓరి భగవంతుడా, రేపేం కానినదో. సార్, ఇక నా ఉద్యోగం ఖాయమేనా?
4: నీ సంగతి రేపు చూస్తాను.
1: అమ్మా, ఏమైందిరా నాన్న, నోట్లో బ్రష్ పెట్టుకుని ఎందుకురా ఏడుస్తున్నావు?
5: ఈ పేస్ట్ నోరు మండిపోతుంది.
1: ఏది ఇటు చూద్దాం. అయ్యయ్యో, రజనీ, రజనీ.
2: అబ్బబ్బా, ఏంటా గావు కేకలు, పొద్దున్నే కాస్త ప్రేమగా పిలవలేరు?
1: పిలుస్తాను ప్రేమగా. అది సరే, ఇల్లు తీరుగా సర్దుతానన్నావు కదా, ఇదే నా నీ సర్దుడు. టూత్ పేస్ట్ బదులు షేవింగ్ క్రీమ్ పెట్టుకున్నాడు పిల్లాడు బ్రష్ మీద.
2: అయ్యయ్యో, అదెందుకు పెట్టుకున్నారు ఆ బ్రష్ మీద?
5: నువ్వే చెప్పావుగా నిన్న, మొహం కడుక్కునే సామాను ఆ గోడకి తగిలిస్తాను అని. నేను అదే టూత్ పేస్ట్ అనుకుని బ్రష్ మీద పెట్టుకున్నాను. నాకెందుకు చెప్పలేదు నువ్వు?
1: చెప్పదిరా అమ్మా, చెబితే అమ్మ గొప్పదనం పోదు. అయినా ఎప్పుడు ఏ వస్తువు ఎక్కడ తీరుగా ఉంటుందో అమ్మకి మాత్రమే తెలిసి చచ్చునట. కాబట్టి మనమే వస్తువుల్ని వెదుక్కుంటూ తడుముకుంటూ కనుక్కోవాలి. రజనీ, చిన్నవాడిని నా ప్రక్క మీద పడుకోబెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వెదవ చొంగగారుస్తూ నిద్రపోతున్నాడు.
2: ఇది మీ బెడ్ కాదండి.
1: కాదా? అయితే పక్కింటి వాళ్ళదా?
2: చాలు చాలండి, ఓడు ఓడంటే కంచమంతా ఓడా అన్నట్టు. పక్కింటి వాళ్ళ పక్క మన ఇంట్లో ఎందుకుంటుంది? ఇది మన పక్కే.
1: ఇప్పుడే కదే ఇది మన పక్క కాదన్నావు, మళ్ళీ మనదే అంటావు.
2: మనదే అంటే మనదే, కానీ మనది కాదు.
1: అంటే?
2: ఇది పిల్లల బెడ్రూమ్.
1: మరి మనది?
2: పిల్లల గదిలోకి మార్చేశాను.
1: ప్రొద్దున్నే కదే ఇది మన బెడ్రూమ్, చూడండి ఎంత తీరుగా సర్దానో అన్నావు.
2: అన్నానండి, కానీ ఎందుకో అంతా సర్దాక నాకు నచ్చలేదు. పదండి, మన బెడ్రూమ్ చూపిస్తాను.
1: ఏడ్చినట్లుంది, సరే పద.
2: చూసారా ఎంత చక్కగా సర్దానో? ఆ కిటికీలో కింది రెక్కలు తెరిచి ఫ్లవర్ వాజ్లో పూలు పెడితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.
1: ఉంది, కానీ ఈ పక్క మీద చిందర వందరగా ఈ దుప్పట్లేమిటి? పిల్లల పుస్తకాలు, పెన్నులు, కాగితాలు ఇవన్నీ ఉన్నాయేమిటి? దిళ్ల కింద ఉండలు చుట్టిన తడితువ్వాళ్ళు, పిల్లల బెల్టులు, అసలన్నీ ఇవన్నీ ఏంటి? ఓరి భగవంతుడా, ఇదేనా తీరుగా సర్దడం అంటే?
2: ఇంటి మొత్తానికి ఒక్క ఆడదాన్ని, అన్నీ నేనే చావాలి కదా.
1: ఇల్లు తీరుగా సర్దడానికి నువ్వొక్కదాని చాలవు, 1000 మందిని పెట్టు. ఇంకా ఇంకోటి కూడా ఎందుకు నా ప్రాణానికి?
2: చాచా, మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, అవి కూడా సర్దుదామనుకున్నానండి, కాని ఓపిక అయిపోయింది. ఈ పూలు సోపుతో కడిగి వాజ్లో సర్దేసరికి
1: ఏది ముందు చేయాలో తెలిసి ఏడిస్తేనే కదా. నేను సాయం చేస్తాను అంటే నీకు నచ్చి చావదాయే, అంతా ఓపిక లేని దానివి. ఎడ్డిగా ఉన్న ఈ గదులు సర్దక ప్లాస్టిక్ పూలు కడుగుతూ కూర్చున్నావా? ఇహ ఇప్పుడు నేను ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్లాస్టిక్ పూలు చూస్తూ ఈ తడితువ్వాళ్ల మీద పడుకోవాల్సిందేనా?
2: అంత మాట అనకండి, వాటి మీద ఎలా పడుకుంటారు? వాటిని ఆ పక్కగా తోసేసి ఈ ప్రక్కన పడుకోండి, రేపు పొద్దున అద్దంలాగా సర్దుతాను మన బెడ్రూమ్.
1: అవునవును, అద్దంలాగే సర్దుతావు, కళాయిపోయిన అద్దంలాగా.
0: విన్నారుగా, దేనికైనా కొంత హద్దుండాలి కాబట్టి మరీ ఇంత చాదస్తం పెట్టుకోకూడదు అని ఈ తీరుగా అనే నాటిక ద్వారా తెలియజేశారు రచయిత్రి యల్లవరాజు సరోజ నిర్మల గారు. ఈ తీరుగా నాటకంలోని పాత్రలు, పాత్రదారులు: భర్త కె నూతన, భార్య రజని, పీటా సంధ్యారాణి, పనిమనిషి బిఎల్ తిరువతమ్మ, మేనేజర్ సార్ ఎన్ నాగదివ్య, పిల్లాడు వై ఆశాలత. ఇంతవరకు మీరు విపిఎన్ ఎస్ఎం హైస్కూల్ సూర్యపల్లి విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన బొమ్మరిల్లు కార్యక్రమం విన్నారు.
6: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 3 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: బాలానందం చిన్నారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 3 గంటలు. సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా గుండె జారింది నాటకం.
1: గుండె జారింది హాస్య నాటకం. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగ అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ప్రహ్లాదరావు శ్రీ కెఎస్ కుమార్, పార్వతి శ్రీమతి శిల్ప, సత్యం శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్,
2: కొరియర్ బాయ్
1: శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
3: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి, బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
4: ఆయనతో నీకు పనేంటి?
3: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి, కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
4: నీ మొహం మండ, ముందా పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
3: వచ్చిన కవర్ మీద పీపీరావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతల పాటో?
4: పీతల, పీతల పాటి.
3: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
4: పిలవటం కుదరదయ్యా.
3: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
4: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
3: అదేంటండి ఈ అవతారం ఏంటి? సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
4: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అదిచ్చి తగలడు.
3: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
4: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
3: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంకులో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
5: ఎవడో, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మిప్పిసినారుతనం, ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
3: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
4: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివను. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
3: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
4: చిప్పా నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
3: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
4: హగ్గు, హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
3: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నేను పారిపోతున్నా.
4: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
5: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
4: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో, దిక్కుమాలిన లెటరు.
5: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
4: పార్వతి, పార్వతి,
5: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
4: పార్వతి,
5: ఏంటో చెప్పండి.
4: నీ వయసు ఎంత?
5: 55.
4: నా వయసు
5: 60.
4: మనకెంతమంది పిల్లలు?
5: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
4: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
5: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
4: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని దాస్తా.
5: చీచీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారి తనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
4: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
5: అయ్యో,
4: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
5: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
4: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
5: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
4: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
5: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
4: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
5: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
4: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి.

0: మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
1: అంతేలేండి. మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేదేది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
0: అప్పుడు నువ్వేమన్నావు?
1: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
0: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రానదు?
1: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
0: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
1: ఓ, గురువారం ఉపవాసం కదూ?
0: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
1: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
0: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాల నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
1: పెద్ద ఘన కార్యం.
0: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
1: అబ్బే, ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
0: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థం అవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
1: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
0: భలే చెప్తావు పార్వతి. అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
1: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
0: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
1: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు. నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
1: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్య. అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాడిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలొచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళలో కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
1: మార్పా ఆయనలోనా?
2: అవును.
1: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్యా.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రం.

0: రావడం కష్టమేమో మరి.
1: పార్వతి, పార్వతి.
0: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
1: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
0: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
1: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
0: శుభలేఖ?
1: ఏదో చిన్న కాగితం కూడా ఉందే. కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
0: ముందు చదవండి.
1: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు బడుద్దాయ్. బాగానే సంబోధించాడు నన్ను.
0: అసలు విషయం ఏంటో చదవండి.
1: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్నా పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
0: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
1: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధిని రాస్తాడా?
0: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
1: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపర్ణ లేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తన ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలిడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
0: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
1: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
0: మీరెలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
1: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
0: అవునండి, కానీ కేవలం ఊరెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
1: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా. మనసుంటే మార్గం ఉండకపోదు.
0: కొంపు తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
1: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
0: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
1: డబ్బులా? ఎందుకు సొద్దుదండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
0: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
1: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
0: బాగుంటుందంటారా?
1: చీర అన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.

0: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
1: ఓ బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
0: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
1: అదుగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
0: అర్థంగిని కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
1: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
1: ఏంటో, ఏదన్నా విశేషమా?
0: సాయంత్రం పరమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
1: అఘోరించాడు.
0: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
1: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
0: ఏదో స్నేహితుడు కదా ఆ చనువుతో అనుకుని ఉంటాళ్లేండి పోనిత్రు.
1: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
0: అయినా అందులో సత్యం అన్నయ్య తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
1: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
0: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి, అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే రాని, ఆ బడుద్దాయిని నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
0: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
1: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
0: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
1: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
0: అయ్యో,
1: అయినా వార్తలే ఉంటాయి. పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
0: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
1: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
0: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, ఇప్పుడు కాఫీ బ్రేక్.
1: వచ్చి మాట్లాడు.
0: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు. మళ్ళీ ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు నాకు తెలుసు, నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
0: మళ్ళీ మొదలెట్టారు, ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు, మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్ళు చేశా, వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడేమైందో నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
0: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
0: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత? ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు? మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావరా? అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానరా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికే?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధగీత వినాల్సిందే అన్నమాట.
2: ఎవరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ, నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంకా నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా. తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా. ఏదో వేళకింత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
2: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
1: అనరా అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
2: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనమా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి. నలుగురికి దానం చేయాలి. కనీసం ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
2: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
2: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలిన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
2: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలే. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులబాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
1: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
2: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
2: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
0: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిది అయితేనే బ్రహ్మాండంగా ఉందో.
0: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
0: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులుందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
0: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
0: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? చార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావుడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే
0: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
0: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నాం అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యంగాడు వస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయక్కర్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయక్కర్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
0: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
0: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
0: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి, సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా.
0: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
0: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
1: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో వస్తున్నా, అడుగు. లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ నన్న ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
3: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
3: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్నవాడు. నువ్వేం ఇస్తావులే లిఫ్ట్
3: మాస్టర్? అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుందండి.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
3: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
3: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
3: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారాపవయ్యా.
3: ఉండండి, డోర్ తీస్తాను.
1: టీ బాబు,
3: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
3: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
3: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
3: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
3: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
3: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవునవును.
3: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
3: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కింద వేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
3: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబాయ్.
1: ఎందుకు?
3: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు.
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి, నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను, భలే దొరికేవరా.
3: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ, ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుర్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
3: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతవ, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతవ, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది. బడుద్దాయికి ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
3: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
1: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
3: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ, మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
1: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
3: అలాగే బాబాయ్.
1: ఎంత చల్లగా హాయిగా ఉందో.
3: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
3: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
1: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
3: హలో, ఓ నెగిటివ్ సార్?
1: ఎందుకు
3: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
1: మళ్ళీ ఏంటి మాధవ్?
3: మీ వెయిట్ ఎంతో చెప్పరా.
1: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
3: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
1: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసు అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
3: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
1: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
3: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటు గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా నన్ను అడిగారు, నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
1: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
3: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
1: ఓ నాయనో, నేను ఎరక్కపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గానీ నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే గానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
3: సారీ బాబాయ్, కారు ఆగదు, నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
1: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారాపు, అసలే నాకు చాలా భయంగా ఉంది.
3: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
1: మాధవ్, నీకు చేతులు ఎత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి.
3: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
1: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒకటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
3: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
1: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
3: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
1: అయ్ బాబాయ్,
3: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
1: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుళ్ళా కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
3: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
1: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ?
3: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడమేంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
1: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్కా, నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
3: కామెడీగాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వొచ్చింది.
1: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. హైడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడా దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
4: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
1: పడమట వీధికి పోనివ్వు.
4: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
1: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
4: అట్లాగే సార్, అట్లాగే సార్.
2: ఈ ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా?

0: ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి,
1: సత్యమన్నయ్య, మీరా రండి, అక్కడే నిలబడిపోయారే.
0: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ ఒకటవ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువండి.
1: ఆయన బయటికి వెళ్లారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
0: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
1: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
0: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
1: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్య. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకొక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
0: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
1: అయ్యో అవేం మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
0: నేను సంతోషించాల్సిందే.
1: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
0: అసలు నేను వచ్చింది మా పిసునుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
2: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
0: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
2: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
0: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆయన మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
2: పరిస్థితుల ప్రభావంరా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
1: ఏమండి?
2: ఏంటి పార్వతి?
1: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
2: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
1: అలాగే, నువ్వు రా అన్నయ్య.
0: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
1: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకి నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
0: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
1: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
0: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
0: అరే మాధవ్, నువ్వెప్పుడొచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే
0: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారు కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
1: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
1: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
1: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
0: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
2: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
0: ఏంటి, నన్ను కూడా?
2: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం. అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
0: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
2: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
0: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
2: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
0: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
2: మాధవా?
0: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
3: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
2: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
3: అవును అంకుల్, నేను మాధవ్, సత్యం గారి అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకుంటా.
2: అంత డీటెయిల్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
0: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
2: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
3: అంటే మీ జీవితంలో కూడా?
2: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
0: ఎరా మాధవ్, బాగా డోస్ ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గడికి.
3: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
1: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు. అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
3: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
0: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
2: ఏంట్రా?
0: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
2: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయానరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్ద పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
0: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
3: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
2: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను గానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

0: గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0868 2488812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, సాధారణంగా ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారనేది. అయితే నోట్ చేసుకోండి, సింహం, ఏనుగు, మొసలి, ఖడ్గమృగం. ఓకేనా, తెలిసినవి ఈ జంతువులన్నీ. సింహం, ఏనుగు, మొసలి, ఖడ్గమృగం, వీటిలో బలిష్టమైన జంతువు ఏది? ఓకేనా, మరి మీకు ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే సెండ్ చేయండి 0866248812 నెంబర్కి. సింహం, ఏనుగు, మొసలి, ఖడ్గమృగం, వీటిలో బలిష్టమైన జంతువు ఏది? మీకోసం పాట వినిపిస్తాను, కొండవీటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువల. నేను అడిగిన ప్రశ్న, సింహం, ఏనుగు, మొసలి, ఖడ్గమృగం, వీటిలో బలిష్టమైన జంతువు ఏది అని అడిగాను. మరి చూద్దాం, వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అనుకున్నది కరెక్ట్ అనుకుంటే. మనకి ముందుగా పంపించారు వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాశారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్. హితరాజ్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, ఇక్కడైతే అది రాంగ్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేములు పరశురాములు పద్మ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. అయితే మీరు అనుకున్నది రైట్ అని అనుకుంటే ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయండి, చూద్దాం. అయితే ఈ ప్రశ్నని మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎంతటి మీకే తెలుస్తుంది ఆన్సర్. అది ఆన్సర్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా రాసి పంపించండి, చూద్దాం. తర్వాత మాధవి ఆంజనేయులు భూధాన్ పోచంపల్ నుంచి రాశారు, ఇక్కడైతే రాంగ్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సచివతి దుర్గాడ్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. పడన జోగానందరావు కాలనీ చప్పలరాజు, రైట్ ఆన్సర్. తర్వాత రాధ కమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బిట్రా వీరామోహన్ రావు నిర్మలాదేవి రాజోల్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. సిహెచ్ వైష్ణవి రాజమండ్రి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మను గుర్తు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రాసి పంపించారు. ఓకే, రాశారు, కాకపోతే వారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగిట్లో బలశాలి అయిన బలిష్టమైన జంతువు ఏదని అడిగాను. ఓకే, కొంచెం డిఫరెంట్గానే రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, కాకినాడ నుంచి నూతలపాటి తులసి పురంధర్ రాసి పంపించారు, ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. శృతి అఖిల కందకాయపల్లె గ్రామం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఇందిరా వెంకట్ వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే పంతంగి, ఓకేనా, సత్తుపల్లి నుంచి, మీ పేరు అదే అని అనుకుంటున్నాను. సుధారాణి, ఓకే ఓకే, రాసి పంపించారు, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దవడ లక్ష్మీ నరసింహరావు నర్సాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ని. మహమ్మద్ ఇనేతుల ఇషాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి రాసి పంపించారు. వీరంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, భద్రాద్రి కోతగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని వీరు హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. తర్వాత చూద్దాం, వీరెవరంటే కాకర రాజ్కుమార్ లావణ్య రాజోల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, చిన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత ధవళ నరసింహారావు సంధ్య వీరు నర్సాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ లక్ష్మణరావు వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు,
పాట బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే రైట్ ఆన్సర్ రాసి పంపించారు వీరు. నెక్స్ట్ చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇర్సుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ముసపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత వీరు వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అనుకుంటున్నాం ఈ ఆన్సర్ అని రాసి పంపించారు. రంగారెడ్డి జిల్లా ఐకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు వీరు. సింహం, ఏనుగు, మొసలి, ఖడ్గమృగం, వీటిలో బలిష్టమైన జంతువు ఏది? ఓకేనా. ఇక తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత హనుమంతరావు దేవులపల్లి హనుమంతరావు కూర్నవాళి తెలంగాణ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం. కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారంటే బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజోల్ నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నల్లమ్మ పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే ఓకే. తర్వాత చూద్దాం. వీరు సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, రైట్ ఆన్సర్ రాశారు వారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంci రాశారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. సంజయ్ స్వాతి బెంగళూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు నుంచి రాసి పంపించారు మనకి ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి కిషోర్ లక్ష్మణ్ రావు పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ పంపించారు రైట్ ఆన్సర్ని. దినేష్ ప్రకాశం జిల్లా నుంచి రాసి పంపించారు, వీరు రెండు ఆన్సర్లు రాశారు. మరి వీటిలో ఒకటే చెప్పండి మీకు తెలిసింది. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, ఓకే, ఏం పంపించలేదు, ఇందాక రైట్ ఆన్సర్ రాశారు వారు. తర్వాత చూద్దాం. హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు, ఇప్పుడు మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. కాకినాడ

సభ్యులు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి పంపించిన వారు ప్రభాకర్ రావు, వన్నెం రెడ్డి, శ్రీదేవి. ప్రభాకర్, వన్నెం రెడ్డి, శ్రీదేవి వీరు తాడేపల్లిగూడ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. సీతారా ఏలూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ బిట్రా వీరామోహన్ రావు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రాజోల్ నుంచి, మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. ఓకే అండి, చాలాసార్లు ట్రై చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్ నెల్లూరు నుంచి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, రైట్ ఆన్సర్ చేశారు అందరు కలిసి. తర్వాత పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, నేను సింహం ఏనుగు మొసలి ఖడ్గమృగం ఇస్తే మీరు మూడు జంతువుల పేర్లు రాసి పంపించారు, ఆన్సర్ని నేను తర్వాత చెప్తాను, మీరు ఏదో ఒకటి చెప్పి రాయండి. తర్వాత కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు వీరు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ గద్వాల్ నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి, రైట్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న సింహం ఏనుగు మొసలి ఖడ్గమృగం, ఓకేనా, వీటిలో బలిష్టమైన జంతువు ఏది అంటే ఎలిఫెంట్, ఏనుగు బలిష్టమైనది, ఎందుకంటే దాదాపు 6,000 కిలోలు బరువు ఉంటుంది ఏనుగు, 5,000 నుంచి 6,000 కిలోలు, ఇది మిగతా జంతువుల కంటే బలిష్టమైనది. ఓకేనండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, కంగ్రాచ్యులేషన్స్. ఇహ నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. ఒక రైలులో మొత్తం 15 బోగీలు ఉన్నాయి, ఓకేనా, ఒక రైల్లో మొత్తం 15 బోగీలు ఉన్నాయి. ముందు నుండి లెక్కేస్తే మీరు 6వ బోగీలో ఉన్నారు, ఓకేనా, మీరు ముందు నుండి లెక్కేస్తే మీరు 6వ బోగీలో ఉన్నారు. అయితే వెనక నుండి లెక్క వేస్తే మీ బోగి 8వది. ప్రశ్న అర్థమైందా మీకు? ఒక రైలులో మొత్తం 15 బోగీలు ఉన్నాయి, ముందు నుండి లెక్కేస్తే మీరు 6వ బోగీలో ఉన్నారు, ఓకేనా, అయితే వెనక నుండి లెక్క వేస్తే మీ బోగి 8వది. తెలిస్తే పంపించండి 0868284881 నెంబర్కి ఆన్సర్స్ని. తర్వాత చూద్దాం, ఫస్ట్ ప్రశ్నకి ఇంకా చాలామంది పంపిస్తున్నారు ఆన్సర్ని. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ని. వనపర్తి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రెండవ ప్రశ్నకి ఆన్సర్ పంపిస్తున్నారు ఇందిరా వెంకట్ బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, పంపించండి. ఒక రైల్లో మొత్తం 15 బోగీలు ఉన్నాయి, ముందు నుండి లెక్కేస్తే మీరు 6వ బోగీలో ఉన్నారు, అయితే వెనక నుండి లెక్క వేస్తే మీ బోగి 8వది. ఇది ప్రశ్న. ఇంకా తర్వాత చాలామంది పంపిస్తున్నారు. రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్ని, రైట్ ఆన్సర్ని. వీరు ఎవరంటే గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి కంకిపాడు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు పంపించారంటే కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఏం కొండారెడ్డి సిద్ధవటం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత సితారా శిశిర ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, దవళ నరసింహారావు సంధ్య వీరు నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. రాధా కమ్మన్ నుంచి క్యాలిక్యులేషన్ అంటూ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, సూపర్ సూపర్గా చేశారు మీరు రాధా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కడప నుంచి ప్రవీణ శైలజ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్. వీరెవరంటే కోనపరెడ్డి రమేష్ బాబు మచిలీపట్నం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ముసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ కొల్లూరు నుంచి పంపించారు అరవ ధనలక్ష్మి సాంబశివరావు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. పెడన జగనంద్రకాల నుంచి అప్పలరాజు పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చినామర

నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. కాకపోతే రెండో ప్రశ్నకి జాయిన్ అయ్యారు వీరు. నెక్స్ట్ చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. మెడదల రామ్మూర్తి ఒరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరంటే గుడ్ ఈవినింగ్ అన్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనేతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కాకినాడ నుంచి ఇందుతలపాటి తులసి పురంధర్ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హనుమంత్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం అంటూ రాసి పంపించారు ఆకివీడి నుంచి కిషోర్ లక్ష్మణరావు. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. శ్రీకాకుళం నుండి భాస్కర్ అన్నారు, పలానా భోగిలో ఉన్నానని రాసి పంపించారు. వెరీ గుడ్ అండ్ రైట్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, కౌతరపు వెంకట శివ నాగేశ్వరరావు భట్టిప్రోల్ నుంచి రాసి పంపించారు వీరు రాంగ్ ఆన్సర్ని. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎస్ఎంఎస్ సర్దార్ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మారిస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు మన్మథరావు శోభారాణి పంపించారు రాజమహేంద్రవరం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు వీరు. ఓకే, తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నల్లమ్మ పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వర వత్తిల్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత కాకర రాజ్కుమార్ లావణ్య రాజోల్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ ఇందాక పంపించారు మీరు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత ఎం ప్రతాప్ పేట జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, దాసరిపాలెం నుంచి గుంటూరు శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగుగా లెక్క వేశారు మీరు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు. ఓకే, కంపార్ట్మెంట్స్ అన్నీ రాసి వారు ఎక్స్ప్లెయిన్ చేశారు లెక్కని. కాకపోతే రాంగ్ ఆన్సర్ అన్నట్టుగా, ఓకేనండి రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత చూద్దాం, పెడన జగనేంద్ర కాలనీ చప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని. దేవులపల్లి హనుమంతరావు కూర్నావాలి తెలంగాణ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరెవరంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్ల గ్రామం నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఘట్టప్పల్ నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరు ఇంకా ఎవరంటే ఆకివేడి నుండి కిషోర్ లక్ష్మణరావు ఇప్పుడు మళ్ళీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇప్పుడు తర్వాత చూద్దాం, మిడతల రామూర్తి ఉర్రకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పౌలేపల్లి నుంచి పౌలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. శృతి అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ప్రశ్న అర్థం అవ్వలేదు, ఒకసారి చెప్పండి అంటున్నారు బృందావనం పద్మశ్రీ హైదరాబాద్ నుంచి. ఒక రైల్లో మొత్తం 15 బోగీలు ఉన్నాయి, ముందు నుండి లెక్క వేస్తే మీరు 6వ బోగీలో ఉన్నారు, ఓకేనా? అయితే వెనక నుండి లెక్క వేస్తే మీ బోగి ఎన్నోవది, మీ కంపార్ట్మెంట్ ఎన్నోవది. అర్థమైందా లెక్క? తెలిస్తే రాసి పంపించండి, లేకపోతే నేను చెప్పేస్తా. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. వనపర్తి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత
సంజయ్ స్వాతి వీరు బెంగళూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సుబ్రమణి పెత్తనపల్లి నుంచి పంపించారు, కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ని ఇంకా పంపిస్తున్నారు మనకి. ఎఫ్ఎంఎస్ సర్దార్, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుండి రాజన్ ప్రసాద్ విజయలక్ష్మి రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, రైట్ ఆన్సర్ చేశారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని అంటున్నారు, మధ్యలో పాట వేసి రెస్ట్ తీసుకోండి అంటున్నారు. ఓకే, మరి చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు కాబట్టి మనకి సమయం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అందరు ఆన్సర్స్ చదవాల్సి వస్తుంది అంటారు. తర్వాత చూద్దాం, గద్వాల నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి, రైట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాసరెడ్డి కుటుంబ సభ్యులు రాశారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణబాయి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కోతరపు వెంకట శివనాగేశ్వరరావు భట్టిప్రోల నుంచి రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మ రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్, ట్రై చేస్తున్నారు మీరు. వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. వారికి అర్థం కాలేదని ఇందాక అన్నారు ప్రశ్న, ఇప్పుడు అర్థం చేసుకుని రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, మనకి పంపిస్తున్నారు ఇంకెవరంటే చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి డి బి రాజేష్ శ్రీవల్లి పేరైతే రాశారు కానీ ఆన్సర్ అయితే రాసి పంపించలేదు వీరు. ఇంకా నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు మీరు, లెక్క వేయలేదు మీరు సరిగ్గా. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ జీ రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఓకే హాయ్ చెప్తున్నారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, మీకు కూడా హాయ్ అండి. ఓకేనా, ఒక రైల్లో మొత్తం 15 బోగీలు ఉన్నాయి, ముందు నుండి లెక్క వేస్తే 6వ బోగీలో ఉన్నారు, అయితే వెనక నుండి లెక్క వేస్తే మీ బోగి ఎన్నో వద్ది అని అడిగాను. నంద్యాల జిల్లా నుంచి బ్రహ్మయ్య శారద అన్నారు, కష్టమైన లెక్క అడగండి అని అంటున్నారు వారు, చూద్దాం. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మ రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ముసాపేట నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు మీ షో చాలా బాగుంది అని. అయితే ఈ లెక్కకు ఆన్సర్ ఏంటంటే 10వ భోగి 10వ కంపార్ట్మెంట్లో మీరు ఉన్నారు, ఓకేనా. ముందు నుంచి లెక్కేస్తే 6వ భోగిలో ఉన్నారు, వెనక నుంచి లెక్క వేస్తే 10వ భోగి వస్తుంది, ఓకేనా. ఆ నెంబర్కి 10వ భోగి వస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇహ మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మూడో ప్రశ్న ఏంటంటే, కొంచెం రాయండి, ఒక పెన్ను పేపర్ తీసుకుని, ఈజీనే లెక్క. ఒక కోడ్ లాంగ్వేజ్లో, ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడ్ సిఓడి కోడ్ అంటే 27 అన్నారండి. కోడ్ లాంగ్వేజ్లో కోడ్ సిఓడిఈ ని 27గా రాశారు, డేటా డిఏటిఏ డేటాని 26గా రాశారు. అయితే లాజిక్ అయితే ఎంత నెంబర్ వస్తుంది, ఓకేనా. ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడ్ సిఓడి కోడ్ అంటే 27, డేటా అంటే 26, మరి లాజిక్ అయితే ఎంత, ఇది ప్రశ్న. ప్రశ్నకి మీరు అర్థం చేసుకుని త్వరగా పంపించేయండి ఆన్సర్ని 0866248881 నెంబర్కి. ప్రశ్న ఈజీగానే ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఒక కోడ్ లాంగ్వేజ్లో, ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడ్ సిఓడి కోడ్ అంటే 27, డేటా అంటే 26, అయితే లాజిక్ LOGIC లాజిక్ అంటే ఎంత నెంబర్ వస్తుంది, ఇది ప్రశ్న, ఓకేనా. మనకైతే మెసేజ్ వస్తున్నాయి, చూద్దాం. ఒక జీకే క్వశ్చన్ అడగండి అంటున్నారు భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మని గుర్తు నుంచి, చూద్దాం. ఇక తర్వాత మనకి పంపించారు మూసాపేట నుంచి ఎం నరేష్ పంపించారు రాంగ్ ఆన్సర్ని, ఓకేనండి. 0866248881 నెంబర్కి ఆన్సర్స్ని సెండ్ చేయండి. మీకోసం ఒక పాట,
అభిలాష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడన.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువల. నేను అడిగాను ప్రశ్న, ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడ్ అంటే 27 అని రాశారు, డేటా అంటే 26 అని రాశారు, లాజిక్ అంటే ఎంత నెంబర్ వేస్తారు అని అడిగాను. అయితే చిన్న క్లూ ఏంటంటే, ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ వేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. అయితే మనకి చాలామంది చాలా స్లోగా పంపిస్తున్నారు ఆన్సర్ని. మరి ఈ ప్రశ్న నచ్చిందో లేదో తెలియటం లేదు, చూద్దాం. అయితే ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారో, మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు, కాకపోతే డైరెక్ట్ ఆన్సర్ రాశారు. కోడ్ అయితే 27, డేటా అయితే 26, దీనికైతే మీరు రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు మహేంద్ర గారు. తర్వాత చూద్దాం, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ వీరు పంపించారు హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. సితారా సిసిరా ఏలూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాధా ఖమ్మ నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు. రాధా, మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇందాకటి రైలు లెక్కకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు, దీనికి కూడా వీలైతే చేయండి. తర్వాత దావళ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నారు చాలామంది. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కాకినాడ నుంచి నూతలపాటి తులసి పురంధర్ పంపించారు రైట్ ఆన్సర్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంశం నుంచి వేములు పరశురాములు పద్మ రాసి పంపించారు, ఐ గెస్ అంటూ రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్ అది. తర్వాత ఇందిరా వెంకట్ బాపట్ల నుంచి రాశారు రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుండి భాస్కర్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, పెసర్లంక విలేజ్ నుంచి ఆరవ ధనలక్ష్మి సాంబశివరావు పంపించారు ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా బాగుంది. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి వెరీ గుడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు కూడా. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రాంగ్ ఆన్సర్ని. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ ఒకటే అని వేశారు మీరు, రాంగ్ ఆన్సర్ అది, ఒకటి ఎలా వచ్చిందో అయితే నాకు తెలియటం లేదు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరవల్లోక నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఆన్సరు అయితే తెలియలేదు కానీ పాట బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎం సత్యనారాయణ శిరీష తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి రాశారు ఓకే. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద రైట్ ఆన్సర్ రాశారు. అయితే నేను చిన్న క్లూ ఇచ్చాను, ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ వేసి కోడ్ డేటా ఎలా వచ్చిందో లాజిక్ కూడా అదే ప్రొసీజర్ రాసి పంపించండి తెలిస్తే, లేకపోతే నేను చెప్పేస్తాను. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు. మీరు రాశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారండి, మీరు కొంచెం రాశారు కానీ అది నాకు అర్థం కావట్లేదు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, కాకపోతే కొంచెం మిస్ అయ్యారు మీరు ఓకేనా క్యాల్కులేట్ చేయటంలో. తర్వాత ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. దాసరిపాలెం నుంచి పోలీస్ శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు ఓకే రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, కాకర రాజ్కుమార్ లావణ్య రాజోల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇంకా చాలామంది ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి రాస్తున్నారు, మీ పేర్లు మీరే రండి, వారు వింటుంటే వారి పేర్లు వారు రాస్తారు వారి ఊరు నుంచి ఓకేనా రైట్ ఆన్సర్ రాశారు వీరు. నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మూడో ప్రశ్నకు జవాబు అంటూ రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు ఆకువేడ్ నుంచి కిషోర్ లక్ష్మణరావు. నెక్స్ట్ చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని.
గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి వీరు కంకిపాడు మండలం నుంచి రాసి పంపించారు. నేను డేటా ఇచ్చాను, డేటాకి 26 అన్నారు, కోడికి 27 అన్నారు. అయితే లాజిక్కి ఎంత నెంబర్ వస్తుంది రాసి పంపించండి అని అడిగాను. ఇక తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా కో నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపిస్తున్నారు అనుకుంటున్నాను అని రాసి పంపించారు వీరు ఎవరంటే

ఆళ్ళ రాంపూర్ నుండి రాజన్ ప్రసాద్, విజయలక్ష్మి. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు. మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ రాశారు రైట్ ఆన్సర్ని. ధవళ నరసింహారావు, సంధ్యా వీరు నర్సాపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే రాధా, ఓకే అండి రాధా కమ్మ నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్టాతుల్లా, కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాకినాడ నుండి నూతలపాటి తులసి, పురంధర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. హనుమంతు ఒంగోలు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు, ఒక నెంబర్ తేడాలు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రాశారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. సంజయ్, స్వాతి వీరు బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. వీరు పేవై విజయశేఖర్ పంపించారు నంద్యాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. హ్యాపీ వినాయక చవితి అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే. తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి కంకిపాడు నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు. ఓకే, మొత్తం విలువ అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎంత నెంబర్ రాదు, మీరు రాంగ్ ఆన్సర్ రాశారు, రాంగ్ లెక్క వేసి ఉంటారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి. ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడ్, సిఓడి కోడ్ అంటే 27, డేటా డిఏటిఏ డేటా అంటే 26, అయితే లాజిక్ ఎల్ఓజిఐసి లాజిక్ అయితే ఎంత నెంబర్ వస్తుంది అంటే 46 వస్తుంది. ఓకేనా, ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ వేయండి. ఎల్కేమో 12, ఓ 15, జి 7, ఐ అంటే 9, సి అంటే 3, మొత్తం కలిపితే 46, ఇది ఆన్సర్. ఓకేనా. కార్యక్రమంలో చివరిగా మీకోసం ఒక పాట వినిపిస్తాను. ఇంకొకరు పంపించారు వీరు హనుమంతు ఒంగోలు నుంచి రాశారు, కాకపోతే మీరు లెక్క వేయటంలో కొంచెం రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఓకేనా, ఒక అంకె తప్పుగా వేశారు. ఓకే, మీకోసం ఒక పాట ప్లే చేస్తున్నాను. లక్ష్మి చిత్రానికి రాజేష్ గంగా బృందం పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. ఇంకొకరు పంపించారు సమాధానం, శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అన్నారు, మరొక క్వశ్చన్ లేదా అంటున్నారు, అయితే సమయం అయిపోయిందండి. తర్వాత వీరు ఎవరంటే రంగారెడ్డి నుంచి బిజిలి వెంకటేష్ అన్నారు, పాట బాగుంది లక్ష్మీ సినిమాలోంచి అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి యువలయ, ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు ఉంటారు కార్యక్రమంలో. ముందుగా విందాం ఘంటసాల పాడిన పాట జీవిత చక్రం చిత్రానికి రచన ఆరుద్ర.

కార్యక్రమంలో చివరిగా విందాం ప్రేమ పావురాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన రాజశ్రీ గీతం.

ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം. హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ, కుమార్ సాను ఆలపించిన గీతం.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు చాక్లెట్ డే అని మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి మనలో చాలామంది చాక్లెట్ ఫ్యాన్స్ ఉన్నారు. మనకెప్పుడైనా వర్క్లో ఉన్నప్పుడు డీజీగా అనిపించినా, బాధగా ఉన్నా, ఒంటరిగా అనిపించినా ఒక చాక్లెట్ తింటే చాలు, చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకే కాబోలు మన సంతోషాన్ని పంచుకోవడానికి కూడా మనం ఎక్కువగా చాక్లెట్స్నే అందరికీ ఇస్తుంటాం. ఎవరికైనా పుట్టినరోజు వచ్చినా, ఏదైనా మంచి విజయం సాధించినా వెంటనే మనం చాక్లెట్ ఇచ్చి మన ఆనందాన్ని పంచుకుంటాం. ఈ చాక్లెట్ డే అనేది మన మనసులోని ప్రేమను, స్నేహాన్ని ఎదుటివారికి చెప్పడానికి ఒక మంచి అవకాశం. మనం మనకు నచ్చిన వాళ్ళకి, ప్రేమించేవారికి ఒక చాక్లెట్ ఇచ్చి మాట్లాడితే ఆ బంధం ఇంకా బలంగా మారుతుంది. ఎందుకంటే ఆ చాక్లెట్లో ఉండే తీపిదనంలాగే మన బంధాలు కూడా ఎప్పుడూ తీయగా ఉండాలని దీని అర్థం. ఒక్కోసారి మన మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను కూడా ఒక చాక్లెట్ ఇచ్చి సులభంగా చెప్పేయవచ్చు. మన ఫ్రెండ్స్తో మనకేమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈ చిన్న చాక్లెట్ వాటిని దూరం చేస్తుంది. మార్కెట్లో మనకి రకరకాల చాక్లెట్స్ దొరుకుతుంటాయి. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, నట్స్ ఉన్న చాక్లెట్స్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వాటిని తింటుంటారు. అయితే చాక్లెట్లు తినడం వల్ల కేవలం సంతోషం మాత్రమే కాదు, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల మన గుండెకి చాలా మంచిదని, ఒత్తిడి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. కాని ఏదైనా సరే, పరిమితిగా తింటేనే మంచిది. అతిగా తింటే పళ్ళు పాడవుతాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గజనీ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాటను వింటారు. వేటూరి రచన, హరీష్ జయరాజ్ సంగీతం.

ఈరోజు పాజిటివ్ థింకింగ్ డే. మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన మనసులో వేల కొద్ది ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో చాలా వరకు ఈరోజు నా వల్ల అవుతుందా, ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఎలా, వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో, లాంటి భయాలు నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ. కాని ఒక్కసారి ఆలోచించండి, మన జీవితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే మన జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది ముఖ్యం. జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. ఎవరి జీవితం పర్ఫెక్ట్గా ఉండదు, కాని ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పాజిటివ్ థింకింగ్ అంటే ఏదో గాల్లో మేడలు కట్టడం కాదు, లేదా జీవితంలో అసలు కష్టాలే లేవని నటించడం అంతకంటే కాదు. సమస్యలు ఉన్నాయని ఒప్పుకుంటూనే వాటిని దాటుకొని ముందుకు వెళ్లగలను అనే నమ్మకాన్ని గుండెల్లో ఉంచుకోవడమే నిజమైన పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన ముందు సగం నీళ్లతో ఉన్న గ్లాస్ ఉందనుకోండి. నెగిటివ్గా ఆలోచించేవారు అయ్యో గ్లాస్ సగం ఖాళీగా ఉందే అని బాధపడతారు. అదే పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి, అబ్బా కనీసం సగం గ్లాసైనా నీళ్లున్నాయి కదా అని సంతోషపడతారు. గ్లాసులో ఉన్న నీళ్ల పరిమాణం మారలేదు, కాని చూసే విధానం మారింది. మన జీవితం కూడా అంతే. మహాత్మాగాంధీగారు ఒక మంచి మాట అన్నారు, మనిషి తన ఆలోచనల ప్రతిరూపం, అతను ఏమాలోచిస్తే అదే అవుతాడు అని. మనం ఎప్పుడు నాతో ఏదీ కాదు, నా వల్ల కాదు అనుకుంటూ ఉంటే నిజంగానే మన మెదడు ఆ పని చేయడానికి మొరాయిస్తుంది. అదే నేను చేయగలను, ప్రయత్నించి చూస్తాను అని మనకు మనం చెప్పుకుంటే మనలో తెలియని ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం వస్తాయి. ఆలోచనలను మార్చుకుంటే జీవితం మారుతుంది. ఇకపై ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని వెతుకుదాం. భయాలను పక్కన పెట్టి నమ్మకంతో అడుగులు వేద్దాం. మన ఆలోచనలే మన సామ్రాజ్యం. ఇప్పుడు

ఈరోజు ప్రోగ్రామర్స్ డే. మనం ప్రతిరోజు టెక్నాలజీతో జీవిస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలన్నా, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, ఒక్క క్లిక్తో ప్రపంచంలో ఎక్కడో ఉన్న స్నేహితుడితో మాట్లాడాలి.

మాట్లాడాలన్నా. వీటన్నిటి వెనుక ఉన్నదేంటో తెలుసా? కేవలం ఒక ప్రోగ్రామర్ రాసిన కోడ్ మాత్రమే. కాబట్టి మనం కూడా టెక్నాలజీని వాడుకుంటూనే యూజర్స్గా మిగిలిపోకుండా ఆ టెక్నాలజీని సృష్టించే క్రియేటర్స్గా మారాలి. మన దేశంలో యువతరం చాలా ఎక్కువ. మీ దగ్గర సరికొత్త ఐడియాస్ ఉంటాయి. ప్రపంచాన్ని మార్చాలనే కసి ఉంటుంది. ఆ కసికి కోడింగ్ అనే ఆయుధాన్ని జోడిస్తే మీరొక అద్భుతాన్ని సృష్టించగలరు. సమాజంలో మన కళ్ళ ముందే ఎన్నో సమస్యలు కనిపిస్తుంటాయి. ట్రాఫిక్ సమస్య కావచ్చు, లేదా విద్యార్థులకు చదువుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ లేకపోవడం కావచ్చు. ఈ సమస్యలన్నిటికీ మీ దగ్గర ఒక డిజిటల్ పరిష్కారం ఉంటే దాన్ని ఒక కోడ్ రూపంలో యాప్గా మార్చి ప్రపంచానికి చూపించండి. ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్న గూగుల్, ఫేస్బుక్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి ఎన్నో సంస్థలన్నీ ఎవరో ఒక యువకుడు తన రూంలో కూర్చొని రాసిన ఒక చిన్న కోడ్ నుంచే మొదలయ్యాయి. ఈ డిజిటల్ యుగంలో అవకాశాలు అనంతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్ లాంటి సరికొత్త రంగాలు యువత కోసం ఎదురుచూస్తున్నాయి. మీకు ఏ డిగ్రీ ఉందనేది ముఖ్యం కాదు, మీ దగ్గర ఎంత స్కిల్ ఉందనేదే ముఖ్యం. ఇంటర్నెట్లో ఎన్నో ఉచిత కోర్సులు ఉన్నాయి. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు, మీ ఇంట్లో కూర్చునే మీరు గ్లోబల్ ప్రోగ్రామర్ అవ్వచ్చు. కాబట్టి యువ మిత్రులారా, సమయాన్ని వృధా చేయకండి. మీ స్మార్ట్ ఫోన్స్ ను కొత్త కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఇప్పుడు నువ్వే నువ్వే చిత్రం నుండి కేకే పాడిన పాటను వింటారు. సిరివెన్నెల రచన, కోటి సంగీతం.

రేపే వినాయక చవితి. పండుగ రేపనగా ఈరోజు మనందరిలో ఉండే ఆ హడావిడి, ఆ ఉత్సాహం మాటల్లో చెప్పలేం కదా. అసలు పండుగ రోజు కంటే పండుగ ముందు రోజు వాతావరణం అంతా ఒక రకమైన ఆనందంతో, సందడితో నిండిపోతుంది. వీధి వీధిన మైకుల్లో వినిపించే ఘననాథుడి పాటలు, పందిళ్ల దగ్గర హడావిడి, లైట్ల అలంకరణలు, ఇవన్నీ ముందుగానే మనకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఈరోజు సాయంత్రం మన కళ్ళ ముందు కనిపించే అత్యంత అందమైన దృశ్యం వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్లడం. ఒకవైపు పెద్ద పెద్ద లారీల మీద, మరోవైపు చిన్న చిన్న ఆటోల్లో, కార్లలో, ఆఖరికి నాన్న బైక్ ముందు కూర్చోపెట్టుకుని మన బుజ్జి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లే ఆ ముచ్చట చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. దారి పొడవున గణపతి పప్ప మోరియా అంటూ పిల్లలు చేసే కేరింతలు, చప్పట్లు మనలో తెలియని ఒక ఉత్సాహాన్ని నింపుతాయి. ఎక్కడ చూసినా ఆకుపచ్చని తోరణాలు, పూలమాలలు. రేపు రాబోయే పండగ కోసం ఊరంతా ఎదురుచూస్తున్న తరుణమిది. నిజంగా వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనల్ని మళ్లీ చిన్నపిల్లలుగా మార్చే ఒక అద్భుతమైన అనుభూతి. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే పండుగ. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లోని విఘ్నాలన్నిటినీ తొలగించి సుఖ సంతోషాలను, మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. ఈరోజు మనమంతా ఆ పండుగ ముందస్తు ఉత్సాహాన్ని పూర్తిగా ఆస్వాదిద్దాం. రేపటి వినాయక చవితి పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వింటారు. ఇళయరాజా సంగీతం, రచన సిరివెన్నెల.

ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ మళ్లీ రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
1: देश के हर गरीब, हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: Connect with your nearest Anganwadi today, because हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 599,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,600

0: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ, దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. బ్రిక్స్ సంఘః న తావత్ కేవలం రాష్ట్రాణాం పరిగణిత సముదాయమాత్రః, అపితు వైశ్విక విషమతానాం పరిహారాయ ఏకా అనన్యథా సిద్ధా సమాధాన పారిస్థితికీ ప్రణాళి వర్తతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నవదిల్లీ ఘోషణాపత్రం బ్రిక్స్ దేశానాం భావి సహయోగస్య అబాధిత మార్గదర్శకం ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహమంత్రిణః అమితశాహస్య ఆహ్వానం ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర ఉత్పాదన శృంఖలా భారతస్య ప్రభుత్వే ఏవ అవచిన్నా తిష్ఠేత్. అపి చ దుబై నగరే నివర్త్యమానాయాః T20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః చరమే సోపానే అద్య భారతం శ్రీలంకా దళేన సహ పక్ష ప్రతిపక్ష భావేన సమ్ముఖీ భవిష్యతి.

0: పల్లె సీమలు గ్రామీణుల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.

మీరింతవరకు శ్రీ అన్నవరపు సాంబశివరావు బృందం సమర్పించిన భజనలు విన్నారు.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖి.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల బొప్పాయి, ఖర్బూజా, దోస ఇటువంటి పండ్ల రకాలకు, అలాగే టమాటో, మిరప, బెండ చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల్లో అనేక రకాలైన వైరస్లు వివిధ పేర్లతో పంట మొక్కల్ని ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ వైరస్ తెగుళ్ల వల్ల పంటల్లో 25 నుండి 75% వరకు పంట దిగుబడులు కోల్పోతున్నారు. వైరస్ తెగులు ఆశించిన పంటను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేసినా కూడా లాభం కనిపించట్లేదు. వాస్తవానికి వైరస్ తెగులను పూర్తిగా నిర్మూలించడం లేదా నివారించడానికి ఇప్పటి వరకు మందులు ఎక్కడా లేవు. ఈ వైరస్ తెగులు పంటకి సోకకుండా నియంత్రించటం లేదా నిరోధించటం మాత్రమే మనం చేయగలం. పంటకు ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిగా నివారించలేం లేదా నిర్మూలించలేం. ఈ క్రమంలో వైరస్ తెగుళ్లు రైతు సాగు చేసిన పంటలకి సోకకుండా నియంత్రించాలంటే

బయట ఈ వైరస్ గురించిన అవగాహన అనేది ఉండాలి. వైరస్ అనేది అతి సూక్ష్మమైన ప్రోటీన్ కవచం కలిగిన ఏకకణ జీవులు. వీటిని మన కంటితో కానీ సాధారణ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని చూడగలం. ఇవి స్వతహాగా వృద్ధి చెందవు. వైరస్ కణాలు విభజనకు, వృద్ధి చెందడానికి మొక్కల జీవకణాలు తప్పనిసరిగా అవసరం. మొక్కల్లో ఈ వైరస్ కణాలు వృద్ధి చెందుతూ మొక్కల జీవకణాలపై దాడి చేసి వ్యాధులు లేదా తెగుళ్లు కలగజేస్తాయి. ఈ వైరస్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు స్వతహాగా వ్యాప్తి చెందవు. వైరస్లు వ్యాధి సోకిన మొక్కల నుండి ఆరోగ్యమైన మొక్కలకు ఆకులపైన, రెమ్మలపైన ఏర్పడిన గాయాల ద్వారా, వ్యవసాయ పనిముట్ల ద్వారా, పొలంలో తిరిగేటప్పుడు రైతులు కాళ్లు చేతుల రాపిడి ద్వారా, రసం పిలిచే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులు, తామర పురుగులు, నులి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్ కలిగిన మొక్కలతో ఆరోగ్యమైన మొక్క రాపిడి జరిగినప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్లు మొక్క చనిపోయే వరకు మొక్క జీవకణాల్లోనే ఉండి మొక్కలకి హాని చేస్తాయి. వైరస్ సోకిన మొక్కలపై రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. తిరిగి ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల ద్వారా ఈ వైరస్లు ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తాయి. అలాగే రైతులు వైరస్ తెగులు సోకిన మొక్కల్ని రాపిడి ద్వారా తాకి తిరిగి ఆరోగ్యమైన మొక్కల్ని తాకినప్పుడు కూడా రాపిడి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. పంట లేనప్పుడు వైరస్లు పొలం లోపల లేదా పొలం గట్టు మీద పెరుగుతున్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. వైరస్ కణాలు ఎండిపోయిన మొక్కల కణజాలంలో జీవించలేవు, అంతరిస్తాయి. పొలంలో తిరిగి వైరస్లకు అనువైన పంటలు సాగు చేసినప్పుడు కలుపు మొక్కల్లోని వైరస్లు తిరిగి పంట మొక్కలకి వ్యాప్తి చెంది పంటలకి నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు ప్రస్ఫుటంగా, వైవిధ్యంగా, సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నవిగా పసుపు రంగుగా మారి పాలిపోయి కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద పసుపు చారలు ఏర్పడి గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనల మధ్య భాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకులు ఈనలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారుతాయి. మొక్క చివరి ఆకులు ఎండి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లోని ఆకుల్లో ఆకుపచ్చని ప్రాంతాలు కృంగి కనిపిస్తాయి. ఆకులు గరుగ్గా మారి అంచుల వైపుకు ముడుచుకొని నిక్కబడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కలో ఆహారోత్పత్తి తగ్గి మొక్కలు నీరసించిపోతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి పైకి కిందకి ముడుచుకొని వికారంగా మారుతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి కణుపుల మధ్య దూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయ కట్టడం తగ్గుతుంది. గొడ్డు చెట్లుగా మారచ్చు. కాయలు సాధారణ ఆకారాన్ని కోల్పోయి సైజు తగ్గుతుంది. కాయల మీద గుండ్రని వలయాలు లేదా రింగులు ఏర్పడతాయి. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించిన మొక్కల్లో కాయలపై మధ్యభాగం ఆకుపచ్చగా ఉండి రింగులు వందల సంఖ్యలో ఉంటాయి. వీటి వల్ల నాణ్యత లోపించి మార్కెట్కి పనికిరావు. రైతులు సాగు చేయదలిచిన పంటలో వైరస్ తెగులను తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న ఉద్యాన శాఖ అధికారుల ద్వారా లేదా ఉద్యాన పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాటిని సాగు చేసుకుంటే తొలి దశలోనే ఈ తెగుళ్లను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఉదాహరణకు టమాటోలో అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, అర్కా అనన్య రకాలు, బెండలో అర్కా అనామిక, అర్కా అభయ రకాలు, ఫ్రెంచ్ బీన్స్లో అర్కా అర్జున్ రకాలు వైరస్ తెగుళ్లని తట్టుకుంటాయి. తోటలన్నీ సాగు చేసేందుకు ఎంచుకునే పొలం చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వైరస్ తెగులు సోకిన తోటలు లేదా మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ తోటల్లోని వైరస్ ఆశించిన మొక్కల నుండి కొత్త తోటలకి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పొలంలో ప్రతి సంవత్సరం ఎక్కువ కాలం ఒకే పంటని వేయడం వల్ల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పంటలు లేని సమయంలో వైరస్లు పొలాల గట్లపైన ఉన్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. పొలంలో పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే ముందు పొలం గట్లపైన, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా

0: కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనివల్ల పంటకు ఇతర చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. సాగు చేయదలిచిన పొలానికి విరివిగా సేంద్రీయ ఎరువును, ఎకరానికి 200 కిలోల వేపపిండిని ట్రైకోడెర్మా విరిడి జీవ నియంత్రణ మందుతో కలిపి ఉపయోగించడం వల్ల పంటకు చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. పొలంలో నారు మొక్కలు నాటే ముందు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికల పురుగు మందును బోదల్లో వేసుకోవడం వల్ల తొలిదశ నుంచే వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల తాకిడిని నివారించవచ్చు. మొక్కలు నాటే ముందు బోదలపై పరిచే మల్చింగ్ షీట్ సూర్యరశ్మికి మెరిసేదాన్ని ఎంచుకుంటే రసం పీల్చే పురుగుల బెడద చాలా వరకు తగ్గించవచ్చు. పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే పొలం చుట్టూ గట్ల వెంబడి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె గింజలు 2 వరుసలు, మొక్కజొన్న 2 నుంచి 3 వరుసలు కంచి పంటగా సాగు చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు బయట నుండి తోటలోపలికి రాకుండా రక్షణ వలయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది రైతులు నారు మొక్కల్ని ప్రైవేట్ నర్సరీల నుంచే తెచ్చుకుంటున్నారు. కాబట్టి నారు మొక్కలను రసం పీల్చే పురుగులు చొరబడని 40 సైజు కలిగిన మెష్ నెట్ హౌస్లో పెంచితే తెగుళ్లు లేని ఆరోగ్యమైన నారుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడినా వైరస్ తెగుళ్ల బారి నుండి తప్పించుకోలేరు. సొంతంగా నారు పెంచుకునే రైతులు విధిగా విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులను, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్లను నివారించవచ్చు. నారు మొక్కల్ని పొలంలో నాటే 2 నుండి 3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటమిప్రిడ్ మందు ద్రావణం నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం రంగు అట్టలు, పసుపు రంగు అట్టల్ని ఎకరానికి 25 చొప్పున ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులు తోటను ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా వైరస్ సోకిన మొక్కని గనక గమనిస్తే వెంటనే అవి ఇతర మొక్కలకు తగిలి రాపిడి కాకుండా జాగ్రత్తగా వాటిని పెరికి కాల్చేయాలి. తోటలో వైరస్ లక్షణాలున్న మొక్కల్ని గమనించినా లేదా రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించినా వెంటనే వాటి నివారణకు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి 0.2 గ్రాములు లేదా ఎమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాముల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాపుకొచ్చిన మొక్కల్లో వైరస్ వల్ల పచ్చదనం కోల్పోయి పాలిపోయిన ఆకుల్లో ఆహారోత్పత్తిని మెరుగుపరిచి మొక్కల్లో కాయల దిగుబడి నాణ్యత పెంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 3 గ్రాముల ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని కలిపి అవసరాన్ని బట్టి 4 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ సమాచార సాధనాలు ఎంసిమ్ గురించి గుంటూరు లామ్ వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటరాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గేయం, తదనంతరం వరి పంటల్లో ఎలుకల యాజమాన్యం గురించి వివరాలు తెలుసుకుంటారు. 7:30 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్లో జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్పై హిందీ మరియు ఆంగ్లంలో వ్యాఖ్యానం రేడియో సెట్లో ప్రసారమవుతుంది. అదేవిధంగా మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయని శ్రోతలు గమనించగలరు.

0: రాత్రి 7:45 చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం, 8:15 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో వేదేషు విజ్ఞానం శ్రీమతి కె వీణావాణి గారి సంస్కృత ప్రసంగం వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ రూపకం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు, ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: అందరికి సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. మీరు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే 3 ప్రయోజనాలను పొందవచ్చు. వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప్రదించండి.
0: ఇప్పుడు ఫిల్మ్ గీతం వింటారు. చిత్రం శతమానం భవతి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం

0: 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ, సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు

0: ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాప్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 ప్రారంభమవుతుంది. 7 ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటారు.
2: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో వ్యవసాయ సమాచార సాధనాలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం వెంకటరాములు గారితో పరిచయం వింటారు.
3: ఈ రోజుల్లో మనకి సమాచారం అందాలి అంటే ఏదైనా ఒక సాధనం అనేది తప్పనిసరైంది. అయితే ఈ సాధనాలు అనేవి వ్యవసాయంలో కూడా ఎంతో అవసరమైనవి. అయితే ఈ వ్యవసాయంలో ఎలాంటి సమాచార సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు

0: మనకు తెలియజేయడానికి గుంటూరు లామ్ సీనియర్ శాస్త్రవేత్త, వీరు వ్యవసాయ సమాచార ఇంకా ప్రసార కేంద్రంలో పనిచేస్తున్నారు, డాక్టర్ ఎం వెంకటరాములు గారు అని మన స్టూడియోకి వచ్చారు. వీరిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటరాములు గారు.
1: నమస్కారం అండి.
0: మనకి సమాచారం అనేది

0: రకాల సాధనాలు మనకు అందుబాటులో వచ్చినాయి. అవి ఏంటి, ఈ వ్యవసాయంలో మనకి ఎలాంటి సమాచార సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరంగా తెలియజేయండి.
1: తప్పకుండా మేడం. అయితే ఏంటంటే, ఈ సమాచారం అనేది ఈ రోజుల్లో మనకు అరచేతిలో ఉంది. మొబైల్ అభివృద్ధి చేసిన జరిగిన తర్వాత మనకు మొబైల్లో మన చేతిలోనే ఉంది. కాకపోతే దీనిలో ఉన్నది ఏది ఖచ్చితం, ఏది నిజం, ఏది మనం రైతులు పాటించవచ్చు పొలంలో వివిధ పంటల సాగులు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, రైతుకి పొలం దుక్కే దగ్గర నుంచి విత్తనం, ఏ విత్తనం వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంత వర్షం పడితే వేయాలి, లేదంటే కలుపు మందు ఏ సమయంలో చేయాలి, ఏ కలుపు మందు పిచికారీ చేయాలి, లేదంటే పురుగు తెగుళ్ళ యాజమాన్యంలో కానివ్వండి, లేదంటే ఏ సమయంలో పంట కోత చేపట్టాలి, మరీ ముఖ్యంగా మార్కెట్. ఇంతకు ముందు రైతు మార్కెట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి, అతనికి మార్కెట్లో ఎంత ధర ఉందనేది కూడా తెలిసేది కాదు. కానీ సమాచారం అనేది అభివృద్ధి చెందిన తర్వాత రైతుకి ఏ మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది అనేది తెలుస్తుంది. అట్లాగా తెలియటం వల్ల ఏమవుతుందంటే, మధ్యవర్తులు మార్కెట్ కమిషన్ ఏజెంట్లు కానీ పల్లెటూరుల్లో గ్రామాల్లో మోసం చేస్తూ ఉంటారు రైతులనే, ఎక్కువగా దళారీలు. వాళ్ళ నుంచి కూడా కాపాడుకోవటానికి ఈ సమాచార సాధనాలు అనేవి ఈరోజు బాగా అభివృద్ధి చెందాయి. ఇవన్నీ తెలుసుకుంటే గనక మనం పంట విత్తిన దగ్గర నుంచి కోత కోసేటంత వరకు, రాబడి వచ్చేటంత వరకు కూడా రైతు చాలా లాభం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మనకి ఇంటర్నెట్ ద్వారా సమాచారం తీసుకోవచ్చు, అట్లానే మొబైల్ యాప్లు అన్ని వచ్చినాయి. అంతేకాకుండా వ్యవసాయ శాఖ, అట్లానే ఉద్యానవన శాఖ, వెటనరీ శాఖ డిపార్ట్మెంట్స్ పనిచేసే అధికారుల ద్వారా కానివ్వండి, లేదంటే విశ్వవిద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి శాస్త్రవేత్తల ద్వారా కానివ్వండి, ముఖ్యంగా మీరు చెప్పినట్టు రేడియో, అట్లానే టెలివిజన్, మనం రోజు చూసేటువంటి దినపత్రికల ద్వారా కూడా మనం వ్యవసాయ సమాచారం అనేటువంటిది తెలుసుకోవచ్చు.
0: సమాచార సాధనాలు చాలా అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. మరి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనకి లభించేటటువంటి ఈ సమాచార సాధనాలు ఏంటివి?
1: ముఖ్యంగా పరిశోధనల ద్వారా విశ్వవిద్యాలయాలు, ఒక ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానివ్వండి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కానివ్వండి, లేదంటే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం కానివ్వండి, రైతుకు సంబంధించినటువంటి పంటల సాగుల్లో పరిశోధనలు చేసిన తర్వాత ఆ సాంకేతికత, టెక్నాలజీ అనేటువంటిది రైతుకి ఉపయోగం అనుకుంటే గనక అది రైతులకు చేరవేస్తుంది. అట్లాంటి చేరవేసేటప్పుడు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గనక మనం చూసుకుంటే, రాష్ట్రం మొత్తం మీద 6 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనల స్థానాలు ఉన్నాయి. అట్లానే 33 వ్యవసాయ పరిశోధనా స్థానాలు ముఖ్యంగా రైతులకి ఈ సమాచారాన్ని చేరవేసేందుకు, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు, దానితో పాటు 3 ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థల కృషి విజ్ఞాన కేంద్రాలు, అలానే ప్రతి 13 ఏరువాక కేంద్రాలు. ముఖ్యంగా ఇవి రైతుకి చాలా అందుబాటులో ఉంటాయి. ఈ 13 ఏరువాక కేంద్రాల్లోని శాస్త్రవేత్తలు ప్రతి గ్రామానికి కూడా సమస్య ఉన్నప్పుడు తిరిగి వాళ్ళకి ఆ పొలంలో డయాగ్నోస్, అంటే రోగ నిర్ధారణ చేసి, అప్పుడు వచ్చినటువంటి తెగులకు కానీ పురుగు కానీ ఏ మందు వాడాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి ఎరువా కేంద్రాల శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం ఉన్నది. ఇది రైతులు విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసినటువంటి సాంకేతికతలను ప్రింట్ చేసి వాళ్ళకు పుస్తకాల రూపంలో, కరదీపికల రూపంలో రైతులకు అందజేస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా వ్యవసాయ పంచాంగం. వ్యవసాయ పంచాంగం అనేది ఎట్లా అంటే, రైతుకి ఏదైనా ఒక మనిషికి భగవద్గీత కానీ బైబుల్ కానీ ఎలాగానో, అలానే రైతుకి వ్యవసాయ పంచాంగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రైతు విత్తిన దగ్గర నుంచి ఏ విత్తనము, నేల తయారీ, ఎప్పుడు సాగునీరు పెట్టుకోవాలి పంటకి, బెట్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వర్షాలు వస్తే ఎలా చేసుకోవాలి, ప్రతి విషయము పరిశోధన ద్వారా చేసినటువంటి ఫలితాల ఆధారంగా ఈ వ్యవసాయ పంచాంగం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ప్రింటింగ్ చేస్తూ ఉన్నారు, రైతులకు అందుబాటులో కూడా తెస్తూ ఉన్నారు. ఈ పంచాంగంలో వ్యవసాయంతో పాటు మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, మన కుటుంబం ఎలా ఉండాలి అనేటువంటి గృహ విజ్ఞాన సమాచారం కూడా దీని ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవసాయ పంచాంగంలో వివిధ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, అలానే ఎరువాక కేంద్రాల ఫోన్ నంబర్లు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఈ పుస్తకం చదువుకున్న తర్వాత కూడా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే గనక వారితో ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా వ్యవసాయం మాసపత్రిక అనేటువంటి మ్యాగజైన్ కూడా విశ్వవిద్యాలయం రైతుకు అందుబాటులో తెచ్చింది. దీనిలో మనం చూసుకున్నట్టయితే గనక 11 ప్రధాన పంటలైనటువంటి కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, ఆముదము, నూనె గింజల పంటలు ఇలాంటి ప్రధాన పంటలలో ఆ నెలలో ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది ప్రధాన శాస్త్రవేత్తల చేత రాయించారు.

0: బడి దీనిలో పొందుపరచడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్క వ్యవసాయమే కాకుండా పశువులకు సంబంధించి అలానే ఉద్యాన పంటల గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా విజయగాథలు, రైతులు ఎవరైనా మంచి వ్యవసాయ పద్ధతులను పాటించినట్లయితే వాళ్ళ యొక్క విజయగాథలను కూడా దీంట్లో పబ్లిష్ చేసి ఈ మ్యాగజైన్ను ప్రతి నెల రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి దినపత్రికలు మనం అనుకున్నాము, మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఈ వారం వ్యవసాయ సూచనలు అనేటువంటి కాలంతో న్యూస్ పేపర్లలో కానివ్వండి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకొకటి కిసాన్ సారథి అనేటువంటి పథకం మన విశ్వవిద్యాలయంలో అమలవుతూ ఉన్నది. దాని యొక్క టోల్ ఫ్రీ నంబరు 1800425314. ఈ టోల్ ఫ్రీ నంబరుకి కాల్ చేసినట్లయితే గనక రైతులు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్గా శాస్త్రవేత్తలు వారికి సమాధానాలు తెలియజేస్తూ ఉంటారు. ఇంకొకటి ఫార్మర్స్ కాల్ సెంటర్, ఇది రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాస్త్రవేత్తలు ఆ ఫోన్ కాల్స్ను అటెండ్ అవుతారు. సో రైతులు ఎలాంటి సమస్యనైనా కానీ ఈ టోల్ ఫ్రీ నంబరు 1800425040 ఈ టోల్ ఫ్రీ నంబర్ గనక కాల్ చేసి శాస్త్రవేత్తలతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ యొక్క పంటల యాజమాన్యాన్ని చేపట్టుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా మనకు ఆల్ ఇండియా రేడియో అనేది సుప్రచితమైనటువంటి సమాచార సాధనము, అట్లానే వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఫార్మ్ రేడియో అనేటువంటి సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు. ఇది farmradio.in మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. దీనిలో ఏం చేస్తారంటే శాస్త్రవేత్తల చేత వ్యవసాయ సాంకేతికతలను రికార్డింగ్ చేసి ఆడియో రూపంలో అంటే శబ్ద రూపంలో వీటిని నిక్షిప్తపరుస్తారు. సో ఈ ఫార్మ్ రేడియో వెబ్సైట్లోకి వెళ్ళేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రైతులైనా కానివ్వండి తెలుగు మాధ్యమంలో దీన్ని రికార్డ్ చేసి ఉంచడం వల్ల ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి ఈ ఫార్మ్ రేడియో వెబ్సైట్ను ఓపెన్ చేసి శాస్త్రవేత్తల యొక్క సలహాలను విని వాళ్ళ పంటలలో ఆచరించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే యాంగ్రో యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అనేది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీనిలో శాస్త్రవేత్తల చేత వాళ్ళు రైతు పొలాలను సందర్శించినప్పుడు గుర్తించినటువంటి పురుగులు కానివ్వండి, తెగుళ్ళు లేదంటే పోషక లోపాలు కానివ్వండి, పంటల్లో చేపట్టవలసినటువంటి వివిధ యాజమాన్య చర్యల గురించి వీడియోలని రికార్డు చేసి ఆ వీడియోలని యాంగ్రో యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైనా ఇంటర్నెట్ మొబైల్ ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానివ్వండి యాంగ్రో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి ఇలాంటి వీడియోలను కూడా చూసుకొని వాళ్ళ యొక్క పంటల యాజమాన్యం చేపట్టవచ్చు.
1: ఇంకొకటి ఈ మొబైల్ యాప్స్ కూడా వచ్చినాయి అన్నారు కదండి, వాటి గురించి తెలియజేయండి.
0: ఈ రోజుల్లో మనకు సమాచారం అనేది అరచేతిలో ఉందని చెప్పాను, దానిలో ముఖ్యంగా ఇంటర్నెట్ యొక్క విప్లవం వల్ల. సో ఇంటర్నెట్ విప్లవం వల్ల రైతులు కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్నటువంటి రైతులు వ్యవసాయం చేయడంలోకి వస్తూ ఉన్నారు, వారి యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సో ఇలాంటి వారి కోసం మొబైల్ యాప్స్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఏరువాక యాప్ని ఏరువాక కేంద్రం అమలాపురం వాళ్ళు అభివృద్ధి చేశారు. దీంట్లో వరి, చెరకు, అపరాలైనటువంటి మినుము, పెసర, కందులు, అలానే ప్రత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో జొన్న, సజ్జ, రాగి, కొర్రాసామ, మరి నూనె గింజ పంటలలో సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను ఇందుట్లో పొందుపరచడం జరిగింది. మరొక యాప్ కృషి విజ్ఞాన్ యాప్, ఈ యాప్ను కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస వారు అభివృద్ధి చేశారు. ఇది కూడా వివిధ పంటలు అంటే వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కొబ్బరి, అలాగే కాకుండా కాల్ సెంటర్ల యొక్క టోల్ ఫ్రీ నంబర్లు, పరిశోధన విస్తరణ కేంద్రాల చిరునామాలను కూడా ఈ మొబైల్ యాప్లో పొందుపరచడం జరిగింది. మరొక యాప్ వ్యవసాయ వాతావరణం యాప్, ఇది వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం వారు అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా మనకి రాబోయేటువంటి వాతావరణ సమాచారాన్ని రైతులు తెలుసుకోవచ్చు. మరొక యాప్ ఆంగ్రో చెరుకు సాగు యాప్, ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వాళ్ళు తయారు చేశారు. చెరుకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఈ యాప్ లో పొందుపరచడం జరిగింది.
1: ఎలాంటి సమస్యలు
0: ఆ యాప్ ను ఓపెన్ చేసుకోవచ్చు మనము, అందులో ఫోటోలు ఉంటాయి. సపోజ్ చెరుకు ఉంది, చెరుకులో వచ్చేటువంటి పీక పురుగు, ఆ పీక పురుగు ఫోటో, దానికి సంబంధించిన సమాచారం, దాని జీవిత చరిత్ర, దానికి చేయాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు అన్ని విపులంగా రాసి ఉంటాయి. దాన్ని మనం చూసుకొని పొలంలో మనం అవలంబించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే పశువుల గురించి కూడా ఒక యాప్ని తయారు చేశారు, ఆంగ్రో పశు పోషణ యాప్. ఇది కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు తయారు చేశారు. ఈ యాప్లో గొర్రెలు, మేకలు, పశువులు, కోళ్లకు సంబంధించినటువంటి యాజమాన్య సాంకేతికతలను పొందుపరిచారు. మరొకటి ఆంగ్రో కేవీకే బనవాసి సిఎఫ్ఎస్డి యాప్. ఇది అపరాలు నూనె గింజల పంటలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరిచారు. అంతేకాకుండా ఆంగ్రో యూట్యూబ్ ఇంతకు ముందు చెప్పిన

0: నెట్ కూడా దీన్ని కూడా ఇప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. సో వీడియోలను దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
1: అంతేకాకుండా దినపత్రికల ద్వారా కూడా మనం వ్యవసాయ సూచనలు
0: ఇస్తూ ఉంటాము, వాటి ద్వారా కూడా శాస్త్రవేత్తల యొక్క సలహాలను పొందవచ్చు. మరొక యాప్ ఏంటంటే మన వేరుశనగ యాప్. యాప్ ద్వారా వేరుశనగకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రైతులకి ఎరువులు ఎంత వేయాలి, ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలి, కాంప్లెక్స్ వేయాలా లేదంటే స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ వేయాలా, ఏ సమయంలో వేయాలన్నది చాలా డౌట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మన భారతదేశ ప్రభుత్వం కూడా భూసార పరీక్ష పత్రాలను ప్రతి రైతుకు కూడా అందేటట్లు చూస్తూ ఉంది. కానీ భూసార పరీక్ష పత్రం తీసుకున్న తర్వాత ఎంత మోతాదులో మనం మార్కెట్లో దొరికేటువంటి ఎరువులను వేయాలనేటువంటిది రైతులకి ఒక క్వశ్చన్గా ఉన్నట్టు ఉంది. దానికోసం ఫెర్టిలైజర్ క్యాల్కులేటర్ అనేటువంటి యాప్ను తయారు చేశారు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారు. ఆ యాప్లో గనక మీరు భూసార పరీక్షా కేంద్రం పత్రంలో ఇచ్చినటువంటి నత్రజన్ని యూరియా రూపంలో ఎంత వేయాలి అనేటువంటిది వాళ్ళు 40 కేజీలు ఇచ్చారనుకోండి, మనం యూరియా బస్తా వేయాలా 2 బస్తాల వేయాలా అనేటువంటిది డౌట్గా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ యాప్లోకి వెళ్ళి ఆ 40 కేజీలు మీరు ఎంట్రీ చేస్తే గనక మీకు యూరియా రూపంలో ఎంత వేయాలనేటువంటిది రైతులకి తెలిసిపోతుంది. అలానే అన్ని ఎరువులు కూడా మనకి ఈ యాప్ ద్వారా క్యాల్కులేట్ చేసుకుని అంతే మోతాదులో వేసుకునేటువంటి అవకాశం ఉంది.
1: అంటే ఎక్కువ తక్కువ
0: పడకుండా అలానే పెట్టేటువంటి పెట్టుబడిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది.
1: ఎరువుల మీద ఎక్కువగా పెడుతున్నారు కదండి,
0: అవును మేడం,
1: ఖర్చు అనేది,
0: అవును,
1: ఆ ఖర్చు తగ్గించుకోవచ్చు.
0: ఇంకొకటి ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కొత్త సాంకేతికత వచ్చింది కంప్యూటర్లో కూడా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని కూడా ప్లాంటిక్స్ అనేటువంటి యాప్ ని తయారు చేశారు. ఇది యాక్చువల్ గా జర్మనీ సంస్థ, కానీ ఈ యాప్ తెలుగు రూపంలో రావడానికి ఇక్రిశాట్ వారు అలానే మన ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా తెలుగులోకి ఈ యాప్ ని వినియోగించుకునేటట్లు చేశారనమాట. ఈ యాప్ ద్వారా ఏం చేయాలంటే స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి రైతులు ఏదైనా సమస్య ఉన్నప్పుడు పంట యొక్క ఫోటోని ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్లాంటిక్స్ అనేటువంటి పదాన్ని మనం టైప్ చేసినట్టయితే మనకి ఆ యాప్ అనేది వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ని ఓపెన్ చేసి మన పొలంలోకి వెళ్ళేసి పంటలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫోటో తీసి గనక అప్లోడ్ చేసినట్లయితే అది.
2: శ్రోతలకి ఓ గమనిక, మరికొద్ది క్షణాల్లో మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్లో జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ పై హిందీ మరియు ఆంగ్లంలో వ్యాఖ్యానం రేడియో సెట్లో ప్రసారమవుతుంది. అలాగే మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయని శ్రోతలు గమనించగలరు. ప్రకటన విన్నారు.
0: ద్వారా అది ఏ సమస్య ఏ స్టేజ్ లో ఉంది, ఎలాంటి ముందులు ఆడాలి, యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి అనేటువంటి మొత్తం సమాచారం మీకు మొబైల్లో కనిపిస్తుంది. సో ఈ యాప్ కూడా రైతులు వివిధ పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ యాప్ లో ఉన్నటువంటి లాభం రైతులకి సంఘం కమ్యూనిటీ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ కమ్యూనిటీ ఆప్షన్ లోకి వెళ్ళి మీరు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా గానీ మీ అనుభవాన్ని, లేదంటే రైతుల యొక్క అనుభవాన్ని తెలుసుకోవాలన్నా గానీ, మీరు ఏదైనా క్వశ్చన్ ని టైప్ చేసి కమ్యూనిటీలో పోస్ట్ చేసినా గానీ మీకు మిగతా రైతుల నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనుభవాలను కూడా తెలుసుకునేటువంటి వీలుంది. ఇంకా మేడం మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు కూడా ఉద్యాన పంటల గురించి సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. ఆ విశ్వవిద్యాలయంలో కూడా 19 ఉద్యాన పరిశోధన స్థానాలు ఉన్నాయి, అలానే 4 కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా వారు వ్యవసాయ పంచాంగం రైతులకి ఎలాగైతే ముఖ్యమో అలానే ఉద్యాన పంటల గురించి కూడా ఉద్యాన పంచాంగం అనేది వారు పబ్లిష్ చేసి రైతులకు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. వీటిలో పండ్ల తోటల గురించి, తోట పంటల గురించి, కూరగాయలు, సుగంధ ద్రవ్య పంటలు, సుగంధ తైల మరియు ఔషధ మొక్కలు, పూల మొక్కల గురించినటువంటి సాంకేతిక సమాచారం దీంట్లో పొందుపరచబడి ఉంది. సో ఉద్యాన రైతులు ఈ ఉద్యాన పంచాంగమును కూడా ఒక సమాచార సాధనంగా ఉపయోగించుకోవచ్చు.
1: మరి పశువుల కోసం ఇప్పుడు వెంకటేశ్వరరావు విశ్వవిద్యాలయం ఉన్నాయి కదా, పశు వైద్య విశ్వవిద్యాలయం, అవి వీళ్ళు ఏమన్నా మనకి ఈ సమాచార సాధనాలు అందుబాటులో తెచ్చారా?
0: తెచ్చారు మేడం. ఇది ఎట్లా అంటే రైతుకి పాడి పంట నేవి 2 కళ్ళు, సో పంటతో పాటు కంపల్సరిగా ఫస్ట్ పాడే రావాలి. సో ఈ పాడనేది దాని గురించి కూడా మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు రైతులకు చాలా సేవలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనం చూసుకున్నట్టయితే 4 పశు వైద్య కళాశాలలు ఉన్నాయి, అలానే 7 పశు వైద్య పరిశోధనా స్థానాలు ఉన్నాయి.

0: ఒక కృషి విజ్ఞాన కేంద్రం వారు, అట్లనే ఒక సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ లోని శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారు ఎల్లప్పుడు. సో వారి యొక్క సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ శ్రీ వెంకటేశ్వర వెటనరీ విశ్వవిద్యాలయం వెబ్సైట్లో గనక మనకు వెళ్తే గనక ఈ బుక్స్ అనేటువంటివి కోళ్ల పెంపకం గురించి, వ్యాపార సరళిలో పశువుల పెంపకం గురించి, అలానే చేపలు రొయ్యల పెంపకం గురించి, పాడి పశువుల పెంపకంలో ప్రాథమిక సూత్రాలు, గేదెల పెంపకం, గొర్రెల పెంపకం, పందుల పెంపకం సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళు బుక్లెట్ల రూపంలో పొందుపరిచారు. ఎవరైనా రైతులు వారి యొక్క వెబ్సైట్ను సందర్శించి ఈ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు.
1: అంటే పశువులకు సంబంధించినటువంటి మొత్తం
0: ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లో వాళ్ళు పెట్టారు.
1: ఏది కావాలంటే అది ఓపెన్ చేసి వాళ్ళు
0: చూసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా
1: చేసుకోవచ్చు. ఇంకా మరి ఈ వ్యవసాయ శాఖ వారి సమాచార సాధనాలు ఇంకేమైనా, ఇందాక మీరు కొన్ని చెప్పారు యాప్స్ ఉన్నాయి, అవి కాకుండా ఇంకా ఏమన్నా కొత్తగా ఉన్నాయా?
0: ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకి, రైతు ఇంటి దగ్గరికి వ్యవసాయ సేవలు అనేటువంటివి తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తం 10,675 రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయానికి సంబంధించి, ఉద్యానవనం సంబంధించి, అలానే పశు వైద్యులు సంబంధించి, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు కానివ్వండి, హార్టికల్చరల్ అసిస్టెంట్లు కానీ రైతులకు అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు, అలానే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్లు, అలానే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి విజయవాడ దగ్గర గన్నవరంలో సమీకృత కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనికి టోల్ ఫ్రీ నంబర్ 1-555-251. సో ఈ టోల్ ఫ్రీ నంబర్కి రైతులు కాల్ చేసి ఒక్క వ్యవసాయ సాంకేతిక సమాచారమే కాకుండా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, యంత్రాలు సబ్సిడీ మీద ఇస్తూ ఉంటారు వాటి గురించి అయినా కానివ్వండి, లేదంటే ఇన్సూరెన్స్, లేదంటే పిఎం కిసాన్ సమ్మాన యోజన అలాంటి వాటి గురించి అయినా కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే ఏ పథకాల గురించి అయినా కానివ్వండి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి వాళ్ళు పథకాలు వినియోగించుకునేటట్టు చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ రైతు భరోసా కేంద్రాలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకే ఛానల్ అనేటువంటి ఒక ఛానల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛానల్లో శాస్త్రవేత్తల చేత వీడియోస్ రికార్డ్ చేసి, సాంకేతికతలు వివిధ పంటల్లో రికార్డ్ చేసి వాటిని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీలలో టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఆర్బీకే ఛానల్ కూడా రైతులకి చాలా ఉపయోగకరం. మరొకటి, రైతు భరోసా రథం. ఈ రాష్ట్రంలో 4 డిజిటల్ వాహనాల ద్వారా వీళ్ళు రైతులకి విలేజ్ స్థాయిల్లోకి వెళ్ళేసి గ్రామాల్లోకి ఈ డిజిటల్ రూపంలో రైతులకి వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. మరొకటి, ముఖ్యంగా రైతు భరోసా మాసపత్రికని ప్రతి నెల మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యవసాయ పథకాల గురించి, అలానే వివిధ పంటల యొక్క సాగు యాజమాన్యానికి సంబంధించి సాంకేతిక సమాచారాలని దీంట్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఇంకొకటి, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అగ్రిస్ నెట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ తెలుగు, ఇంగ్లీష్లో లభ్యమవుతుంది. రైతుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంను దీనిలో పొందుపరచడం జరిగింది. దీనిలో మనకి భూసార పరీక్ష వివరాలను తెలుసుకోవచ్చు, వివిధ పరికరాల సబ్సిడీ కొరకు ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఫారాలు ఎలాగా, అలాంటి వాటిని మనం చూసుకోవచ్చు. అలానే మొబైల్ యాప్స్ గురించి తెలుసుకోవచ్చు, పంటల యాజమాన్యం గురించి, మార్కెట్ ధరల గురించి, సమగ్ర సస్యరక్షణ, సేంద్రియ వ్యవసాయం, వాతావరణం గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో నిషేధించినటువంటి పురుగు తెగుళ్ల మందుల వివరాలను కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. ఇంకొకటి, ఎవరైనా వ్యవసాయ అధికారి కానివ్వండి, లేదంటే వ్యవసాయానికి సంబంధించి ఏ అధికారితో మాట్లాడాలన్నా కానీ ఫోన్ నంబర్లపై క్లిక్ చేస్తే యొక్క వాళ్ళ యొక్క నంబర్లు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ నంబర్ ద్వారా వాళ్ళకి మనం కాల్ చేసి మాట్లాడుకోవచ్చు.
1: అగ్రిస్ నెట్ వెబ్సైట్ ద్వారా అన్ని రకాల విషయాలు తెలుస్తాయి. మరి ఏ విషయమైనా తెలుసుకోవాలంటే రైతు సాధారణంగా ఫోన్ చేసి తెలుసుకోవాలి, కానీ ఆ ఫోన్ నెంబర్లు అనేది వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడే కదండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్లు అనేవి ఇస్తూ ఉంటారు. మరి అట్లాంటి ఫోన్ నెంబర్లు ఏమన్నా వీళ్ళకి అందుబాటులో ఉన్నాయా?
0: ఉన్నాయి మేడం. ఇప్పుడు మొబైల్స్ అనేవి ప్రతి రైతు దగ్గర కూడా ఉన్నాయి. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కాల్ చేస్తే రైతులకు ఎలాంటి ఛార్జ్ పడదు, సో ఇటు ఉచితం, ఫ్రీ. సో ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్లు మన ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అది 1800-4425-0430. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 10 నుంచి 5 గంటల వరకు

0: రైతులు ఫోన్ చేసి డైరెక్ట్గా శాస్త్రవేత్తలతో మాట్లాడి వాళ్ళ యొక్క సమాచారాన్ని పొందవచ్చు. ఇంకొకటి, మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమీకృత కాల్ సెంటర్ అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్ ఉంది, 1555251. సో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ద్వారా పొందేటువంటి లబ్ధి వివరాలు కానివ్వండి, పంటల యాజమాన్యం గురించి కానివ్వండి పొందవచ్చు.
1: అలానే
0: ఆ నెంబర్ కాల్ చేస్తే
1: నివృత్తి
0: చేస్తారు. అలానే మనకి ఫార్మర్స్ కాల్ సెంటర్ భారత ప్రభుత్వం వారిది ఉంది, ఉద్యాన శాఖ వారిది ఉంది, మత్స్య శాఖ, వాతావరణ సూచనలు, పశు సంవర్ధక శాఖ, మార్కెటింగ్ కిసాన్ సెల్, అట్లానే వెటనరీ యూనివర్సిటీ వాళ్ళ యొక్క టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనకి కాల్ చేసి రైతుల యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు.
1: ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు వీళ్ళు తెలుసుకోవాలనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదా, అది వీళ్ళు ఎలా తెలుసుకోగలరు?
0: నార్మల్గా ఆ టోల్ ఫ్రీ నెంబర్లు మనం నెట్లో కనుక టైప్ చేసినట్టయితే మనకు ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది, కాల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లనైనా కనుక్కోవచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు వాళ్ళని అడిగినా చెప్తూ ఉంటారు. సో టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఫ్రీ, సో కాల్ చేసుకోవచ్చు. వ్యవసాయ అధికారులతోటి, ఏదైనా అధికారులతోటి మాట్లాడుకోవచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి పథకాల స్కీముల గురించి కూడా అది పొందవచ్చు.
1: కాబట్టి వెంకటరాములు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏదైనా ఒక సమాచారం మనకు అందాలి అంటే ఒక మాధ్యమం అనేది అవసరం. దానికి అనేక రకాల సాధనాలు మనకు కావాలి. ఇప్పుడు మీరు చెప్పారు చాలా రకాల సాధనం, మామూలుగా అయితే మనకి అన్ని రకాలు అందుబాటులోనే, కానీ వ్యవసాయానికి అనేసరికి రైతులకి కొంచెం అక్షరాస్యత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళకి సమాచారం అనేది అందాలి కాబట్టి ఇన్ని రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని కనుక రైతులు ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా తెలుస్తాయి, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఈజీగా వాళ్ళు దాని నుంచి అధిగమించడానికి వీలవుతుందంటారు. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ సమాచార సాధనాలను ఉపయోగించుకోవాలి. నమస్కారం.
2: వ్యవసాయ సమాచార సాధనాలు డాక్టర్ ఎం వెంకటరాములు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వరి పంటలో ఎలుకల యాజమాన్య పద్ధతుల గురించి కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎలుకలు వరిని నాటిన దగ్గర నుండి కోత దశ వరకు అన్ని దశల్లోనూ దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పైరు పొట్టదశ నుండి పంట చేతికొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

లేత వరి మొక్కల మీద ఎలుకలు ఎక్కువగా దాడి చేస్తాయి. ఎలుకలు ధాన్యాన్ని వాటి బొరియల్లో నిల్వ చేసుకుంటాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో సుమారుగా 95% వరకు పంట నష్టపోయిన రైతులు కూడా ఉంటారు. వరి పంటలో ఈ ఎలుకల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే బర్రో ఫ్యూమిగేటర్తో ఎలుకల్ని నివారించుకోవచ్చు. పంట ఏ దశలో అయినా ఎలుకల కన్నాలలో బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగను వదిలి సులువుగా చంపచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లు మట్టితో మూసివేసి పొగని కనీసం 3 నిమిషాలు వదలాలి. పంట అనేక దశల్లో పొగబారించడం ద్వారా ఒకే కన్నంలో ఎలుకలన్నీ నిర్మూలించవచ్చు. ఇక విషపు ఎర తయారీ విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే బ్రోమోడైలోన్ విషపు ఎరని 96 పాళ్ల నూకలు, 2 పాళ్ల నూనె, 2 పాళ్లు బ్రోమోడైలోన్ మందును కలిపి పొట్లాలుగా కట్టి కన్నాల్లో ఒకటి చప్పున పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఎలుకల్ని మచ్చిగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా నూకలకి నూనెని బాగా పట్టించి తర్వాత బ్రోమోడైలోన్ మందుని కలుపుకోవాలి. పంటకాలంలో విషపు ఎరలను చిరుపొట్ట దశ ఏర్పడక ముందే ఉపయోగించాలి. విషపు ఎరను తయారు చేసుకునేటప్పుడు చేతికి ఖచ్చితంగా తొడుగులు వేసుకునే విషపు ఎరను తయారు చేసుకోవాలని కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం వారు తెలియజేస్తున్నారు.

ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రీయ గీతం.

విన్న ఆ పాట రామజోగయ్య శాస్త్రి రచనలో రఘు కుంచే పాడిన పాట చిత్రం నేనింతే. వినబోతున్న పాట రాఘవన్ చిత్రానికి కార్తీక్ నకుల్ క్రిష్ పాడిన వేటూరి సుందరమూర్తి గీతం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: భద్రా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
0: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమరభారతి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వేదేషు విజ్ఞానం. ఈ అంశంపై శ్రీమతి కె వీణావాణి గారి సంస్కృత ప్రసంగం విందాం.
1: వేదేషు విజ్ఞానం ఇది విషయ విశేషమధికృత్య యథామతి గైర్వాణ్యాం ప్రస్తూయతే. వేదో అఖిలో విజ్ఞానమూలం. వైదిక విజ్ఞానమేవ విశ్వస్య ప్రాచీనతమం సాహిత్యం. తత్రైవ సంపూర్ణ భారతీయ వాంగ్మయస్య ఉపజీవ్యం విద్యతే. ఇతర సాహిత్యాని తు తత్ ఆఖ్యాభూతాన్యేవ. అత ఏవోక్తం వేదః ఖలు తస్య మహాభూతస్య నిస్వసితమ ఏతదితి. తస్యాంతః స్పర్శమంతరా భారతీయ జీవనస్య న కోపి పక్షః శక్యతే జ్ఞాతుం. స్వరూప దృష్ట్యాపి వైదిక సాహిత్యం నితాంతమేవ సువిపులమస్తి. చత్వారో వేదాః ఋగ్ యజుః సామ అథర్వాక్యాః. తత్రాపి ఏకవంశతదా విభక్తాః ఋగ్వేదః. ఏకోత్తర శతశాఖా శుక్లకృష్ణాత్మా యజుర్వేదః. సహస్రవత్మా సామవేదః. నవదా అథర్వణవేదః. ఇది వేదానామేవ ఏకత్రింశత్ అధిక ఏకశతోత్తరైక సహస్రవేదాః. తేషాం ప్రత్యేకం బ్రాహ్మణగ్రంథాః, ఆరణ్యకాని, ఉపనిషదః, శిక్షాగ్రంథాః, కల్పసూత్రాని, ఇది చ అనంత విషయతా తేషాం. ఇద్దం వేదధర్మార్థ కామమోక్షానాం చతుర్నా వర్గానాం సాధకాః. వేదాః పరలోక సాధకా ఇతి జ్ఞానహీనానాం ఏవ ఉక్తహి. తేతు యజ్ఞసంపాదన ద్వారా ధర్మమాచారయంతి. సచ్చ ఋత దీక్ష తపో బ్రహ్మాదివీచ్ఛ. కృషి వాణిజ్య పశుపాలన శిక్ష అర్ధ ఉపార్జన ఉపదిశంతి. పరిమిత భోగ సహజీవన గృహస్థ ఉపదేశాదిభిః కామసేవన ఉపదిశంతి. ఏకే

మీరంతవరకు వేదేషు విజ్ఞానం శ్రీమతి కె వీణావాణి గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఈనాటి అమరభారతి సంస్కృత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఆడబ్రతుకు చిత్రానికి పివి శ్రీనివాస్ పాడిన విశ్వనాథన్ రామూర్తి గీతం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వంటారు. విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నీటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
1: బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
0: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం, సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: గ్లోబల్ సౌత్ విశ్వాస్ బడా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి

0: हमारी डायवर्सिटी और कोऑपरेशन में है. वी मे बी रूटेड इन डिफरेंट रियालिटीज बट टूगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी.
1: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
0: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే AI, जियो स्पेशल टेक्नोलॉजी और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर को किसानों की वास्तविक आवश्यकताओं के साथ जोड़ा जाएगा. टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है. टेक्नोलॉजी के एडॉप्शन में इंक्लूसिविटी पर बल दिया है.
1: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ CEPI బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
0: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
1: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కజకిస్థాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది.

భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా 3వ సారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈ రోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన ఈ అంశంపై డాక్టర్ బి సారంగపాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం మట్టి వినాయకుడి పూజ, పర్యావరణ పరిరక్షణ ఈ అంశంపై శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగం. తొమ్మిది 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం. 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికులు, మానసిక ఆరోగ్యం ఈ అంశంపై శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి దుర్యోధనుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీ శంకర్. హార్మోనియం శ్రీ వి కామరాజు. 4:45 రంగస్థలి ఈ శీర్షికన సీతా కళ్యాణం నాటకం నుంచి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. కథకులు శ్రీ డి శ్రీనివాసాచార్యులు. హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. రవి కంది సాగులో మెళకవులు. గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి గారు. అనంతరం జానపద గేయాలు. రాత్రి 7:45 వికసిత్ భారత్, 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 నాకొక శ్రీమతి కావాలి నాటిక వింటారు. రచన డాక్టర్ మంతిన సూర్యనారాయణరాజు. నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు. నిర్మాణ సహకారం డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యరావు. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం. రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:12 దాటి 45 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.

మీరింత వరకు భారత్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్పై రేడియో వ్యాఖ్యానాన్ని విన్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అంశం ఈ అంశంపై డాక్టర్ బి సారంగపాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడి పూజ పర్యావరణ పరిరక్షణ ఈ అంశంపై శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగం వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం కార్మికులు మానసిక ఆరోగ్యం ఈ అంశంపై శ్రీ వినయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్ అయబ్ హుసేన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కే శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8 గంటలకు నాకొక శ్రీమతి కావాలి నాటిక వింటారు. రచన డాక్టర్ మంతిన సూర్యనారాయణరాజు, నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు, నిర్మాణ సహకారం డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. రాత్రి 10 గంటలకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇవి ఈరోజు ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆశయశుద్ధి లేని జీవితం, చుక్కాను లేని నావ వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:22 దాటి 22 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.